ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 26వ రోజు. 2026 సంవత్సరం ఆగస్టు నెల 17వ తేదీ సోమవారం సమయం 5:53 దాటి

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 6:10 భావనలో దివ్య జీవనం అంశం గురించి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం చంద్రశేఖరాష్టకం వింటారు. 6:35 పొలం పనులు, అనుకూలమైన పంటలపై ఎల్జీనో ప్రభావం గురించి పాలెం పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మమత గారు అందించే వివరాలు. కామారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక ఈ ఉదయం 7:00 నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్ కుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆధ్యాత్మిక సమయ పాలన శ్రీ తరిగొప్పల విఎల్ఎన్ మూర్తి గారి ప్రసంగం. ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ అనే అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి కోపిశెట్టి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణిలో, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం సత్యనారాయణరావు గారి వయలిన్ వాద్యం వింటారు. 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం హిందీ పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జే వంశీధర్ గారి సంతూర్ వాద్యం. వాద్య సహకారం తబలా శ్రీ పి మురళి, తాన్పుర శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. 12:10 యువాణి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్థ కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఓడినదెవరు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ఇక మా సాయంకాలం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో భక్త సిరియాళ కథ చింది యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శేషాద్రి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. అంశం పత్తి పంటలో ఎరువుల వాడకం గురించి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్. రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30

నిమిషాలకు పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 10 గంటలకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ హరిబాబు బృందం వారిచే నాదస్వర వాద్యం. వాద్య సహకారం నాదస్వరం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: made another attempt to resolve the issue through dialogue and invited the protesting students for talks at 2 p.m. today. The BWF Badminton World Championships will begin today at Indira Gandhi Indoor Stadium in New Delhi. Indian shuttlers will begin their campaign on the opening day today. In the women's singles, former world champion and ninth seed PV Sindhu will be up against Sophia Noble of Ireland, while the women's doubles duo of Teresa Joly and Gayatri Gopichand will face Paula Lopez and Lucia Rodriguez of Spain in the first round. In the evening, Indian debutant Ayush Shetty will face world number one and defending champion Shi Yuqi of China in the men's singles category. In the men's doubles discipline, the ace Indian duo and fifth seeds Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty have already proceeded to the second round after receiving a bye. Meanwhile, the Indian duo of M.R. Arjun and Hariharan Amsakarunan will take on the Irish duo of Scott Gilley and Paul Reynolds. In the mixed doubles category, 15th seed pair of Dhruv Kapila and Tanisha Krasto have also proceeded to the round of 32 after a bye. In men's cricket, India will resume their first innings at the overnight score of 460 for 9 on day 3 of the first test match of the series, the Gal International Stadium in Sri Lanka today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి భావన ఈనాటి కార్యక్రమంలో దివ్య జీవనం గురించి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం వింటారు.
2: ఈ విశ్వంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని ప్రాచీన భారతీయ గ్రంథాలు చెబుతున్నాయి. ఇన్ని లక్షల జీవరాశుల్లో మానవుడు ఒకరు. స్త్రీలు పురుషులు అందరూ మానవులే. మన పురాణాల్లోని అర్ధనారీశ్వర రూపం ద్వారా ఇద్దరూ సమానమే. ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే భేదమే లేదని తెలుస్తున్నది. ఇన్ని లక్షల జీవరాశుల్లో మనిషికొక్కనికే మాట ఉంది. మనస్సు చాలా జంతువులకు, క్రిమికీటాదులకు, పశుపక్ష్యాదులకు ఉంటుంది. వాటి ప్రవర్తన బట్టి, అవి నోటి ద్వారా చేసే శబ్దాలను బట్టి ఈ విషయం తెలుస్తుంది. ఆ ధనుల్లో ఆగ్రహం, ప్రేమ, ఆకలి కనిపిస్తాయి. అయితే మనిషికి మనసున్నా, మాటున్నా, చట్టం, న్యాయం, సత్యం, నీతి నిజాయితీ, మానవత్వం, సంస్కారం, దయాదాక్షిణ్యం, ప్రేమ, ఆప్యాయత, మమత, నిర్భయం, ధైర్యం, ఇలా ఎన్నో గుణాలుండడం విశేషం. ఈ గుణాలు మాటల ద్వారా, చేష్టల ద్వారా వినిపిస్తాయి, కనిపిస్తాయి. అహంకారం వల్ల, అధికార దర్పం వల్ల, మాయలో పడ్డం వల్ల, అత్యాశ వల్ల మనిషి పశువుగా మారిపోతాడు. పశువు నుండి పశుపతి స్థానానికి మనిషిని చేర్చేవి సంస్కారాలు. యోగి అరవిందులు మనిషి పరిణామాన్ని గురించి ఇలా చెబుతారు. శిలా, జలం, వృక్షం, మృగం, మనిషి దివ్య మానవుడు. మొదట మనిషి శిలలా అంటే రాయిలా జడంగా ఉంటాడు. తర్వాత నీళ్లలా ఆర్ద్రమవుతాడు అంటే పరిగెత్తుతాడు. ఆ తర్వాత వృక్షంలా మారిపోతాడు. 10 మందికి నీడనిస్తాడు. అంతా తనకే కావాలని ఆలోచన వచ్చి మృగంలా మారిపోతాడు. కాని పరిణతి చెంది 10 మందిలో జీవించాలని పరస్పరం సహకరించుకుంటూ బతుకుబండి నడిపిస్తాడు. కాని ఆ తర్వాత పారమార్థిక మానవుడై తన కొరకు తాను బ్రతకడం కాకుండా తాను ఇంకొకరి కొరకే జీవిస్తాడు. ఇలా జీవించే వ్యక్తే దివ్య మానవుడు అవుతాడు. అతని జీవనం దివ్య జీవనం అవుతుంది. దివ్య జీవన సమాజం పేరిట అనీ బిసెంట్ ఒక సంఘాన్ని స్వాతంత్ర్యోద్యమంలో అంతర్భాగంగా స్థాపించారు. దివ్య జీవన సంఘం పేరిట స్వామి శివానంద సరస్వతి ఒక సంస్థ స్థాపించారు. దివ్య జీవనాన్ని గూర్చి శ్రీ స్వామి అనేక గ్రంథాలు రచించారు. మంచిగా ఉండు, మంచినే చెయ్యి అని ఆంగ్లంలో బీ గుడ్, డూ గుడ్ అని పిలుపునిచ్చారు. నీవు నీ జీవితంలో తప్పనిసరిగా ఇవి పాటిస్తే దివ్య జీవనం అవుతావన్నారు శ్రీ స్వామీజీ. సేవ చెయ్యి, ప్రేమతో చెయ్యి, మనస్సును పవిత్రంగా ఉంచుకో, ధ్యానం చెయ్యి, సాక్షాత్కారం నీలోనే చూసుకో. అంటే తన శక్తి మేరకు అవసరమున్న వారికి ప్రతి మనిషి సేవ చేయాలి. తన్ మన్ ధన్ అంటామే, అలా సహాయం చేసి వారు నిలబడేట్టు చేయడం కనీస ధర్మం అవుతుంది. నిరంతరం సేవాధర్మంలోనే ఉన్నవారి చరిత్రలు ఎవరికైనా తమ జీవన గమనంలో పాథేయంగా నిలుస్తాయి. ఈ సేవ అనేది బలవంతంగా చేయరాదు, గొణుక్కుంటూ తిట్టుకుంటూ అసలే చేయరాదు, ప్రేమతో చేయాలి. ఆత్మీయత, అనుబంధం, అనురాగం ఉట్టుపడే విధంగా కలిసిపోయి సేవ చేయాలి. పలకరిస్తూ నేను మీవాడినే అన్న భావన కలిగేట్టుగా చేయాలి. మొక్కుబడిగా ఉండరాదు. పేగు బంధం అనే మాట వింటాను చూడండి, ఆ బంధంతో సేవ చేయాలి. దీని తర్వాత తాను మనస్సును కల్మషంలో పడకుండా చూసుకోవాలి. కోరికలు, ఆశలను త్రెంచివేయాలి. మనోనిర్మలత్వం, పరిశుద్ధత, మనశ్శుద్ధి, చిత్తశుద్ధి, నిష్కల్మషం, ఇలా ఎన్నో మాటలు వింటుంటాం. అన్ని మాటల పరమార్థం అదే, పరిశుద్ధ మనస్కులై ఉండాలి. దివ్య జీవనం.

0: దానికి ఇవన్నీ మెట్లు. ఈ స్థితిలో తాను సాధకుడై ధ్యానం చేయాలి. మరో అంశం, మనస్సులోనికి రానప్పుడు ధ్యానం నిలుస్తుంది. శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల అనేవి సాధకునికి చాలా ముఖ్యం. నాలో పరమాత్మ ఉన్నాడు, నీలో ఉన్నాడు, విశ్వమంతా ఉన్నాడు అన్న భావన స్థిరపడే స్థితి వస్తుంది. అప్పుడు శ్రీ రమణ మహర్షి చెప్పిన నేనెవరిని, హూ ఐఆమ్ ఐ అన్న ప్రశ్న నిలుస్తుంది, సాక్షాత్కారం కలుగుతుంది. నేనెవరో కాదు, నేను ఆత్మనే, పరమాత్మనే అన్నదే ఈ సాక్షాత్కారం. సరిగా చెప్పాలంటే ఈ పరిణామాలన్నీ దివ్యజీవనంలో భాగాలే. పశుజీవనం, మనుష్యజీవనం, దివ్యజీవనం అనే ఈ మూడింటిలో ఒకరి కొరకే జీవించడం అనేది దివ్యజీవనం అవుతుంది. ఓ దధీచి, ఓ రంతిదేవుడు, ఓ భీష్ముడు దివ్యజీవనానికి ఉదాహరణగా నిలుస్తారు, మార్గోపదేశం చేస్తారు, దివ్యజీవనం వైపుగా మనల్ని నడిపిస్తారు.
1: దివ్యజీవనం అంశం గురించి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి భావజాలం విన్నారు. ఈనాటి భావన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, చంద్రశేఖరాష్టకం వింటారు.

0: ఇంతవరకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, చంద్రశేఖర అష్టకం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం. ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో అనుకూలమైన పంటలపై ఎలినో ప్రభావం గురించి పాలెం పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మమత గారు అందించే వివరాలు వింటారు.
1: రైతు సోదరులకు స్వాగతం. ఎలినో ప్రభావం వల్ల మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో అనుకూల పంటల సాగు ఏ విధంగా చేసుకోవాలి మన రాష్ట్రంలో, ఈ వివరాలన్నీ తెలుసుకోవడం కోసం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఇక వారిని అడిగి వివరాలు సంపూర్ణంగా సమగ్రంగా తెలుసుకుందాం. నమస్కారం అండి మమత గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా తెలియచేయండి మన రైతు సోదరులకు ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఎటువంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంది, ఈ వర్షాభావ పరిస్థితులు ఏ విధంగా ఏర్పడతాయి, మరి ఇట ఏర్పడినప్పుడు ఎటువంటి పంటలు మనం సాగు చేసుకుంటే బాగుంటుంది, ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ముందుగా రైతు సోదరులకు తెలియచేయండి.
2: ఈ ఎల్నినో పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటలు కానీ ప్రస్తుతం వేసుకోవాల్సిన పంటలు కానీ చాలా ముఖ్యమైన అంశం. దీన్ని మామూలుగా ఎల్నినో ఏర్పడడానికి ముఖ్య కారణం పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం వేడెక్కడం వలన వర్షాలు తక్కువగా రావడం, బలహీనమైన ఋతుపవనాలు, అంటే ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా వర్షపాతం లేకపోవడం, వేడి గాలులు ఎక్కువగా రావడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, కరువు సంభవించడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఋతుపవనాలు సమయానికే వచ్చినా తర్వాత మెల్లిగా మనకు మధ్యంతర కరువు, చివరి దశ బెట్ట అనేది సాధారణంగా సంభవిస్తూ ఉంటుంది.
1: ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్న పంటల పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ పంటలు వేసిన సందర్భంలో మొక్కలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, పంటలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, మరి ఈ పరిస్థితులకు అనుకూలంగా ఏమైనా పంట మార్పిడి కూడా చేసుకోవాలా, విత్తుకోవాలి, ఇటువంటి వివరాలు ఒకసారి రైతు సోదరులకు తెలియచేయండి.
2: తప్పకుండా. వ్యవసాయ రంగం పైన ఈ ఎల్నినో అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మనకు ఆల్రెడీ పంటలు అనేది చాలా తక్కువ విస్తీర్ణంలో నమోదైనాయి, తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. ఆల్రెడీ మనకు సాగు చేస్తున్న పంటలు కూడా ఆ పంటల పరిస్థితి అనేది అంత బాగోలేదు. ముందుగా వేసుకున్న పంటల్లో కూడా మనకు పరిస్థితులు అంత బాగోగా లేవు. పంటలు వడలిపోవడం, వర్షాలు లేక బెట్టకు గురవ్వడం అనే అంశాలని మనం గమనించడం జరిగింది. తక్కువ వర్షపాతం వల్ల, ఋతుపవనాలు ఆలస్యం అవ్వడం వల్ల చాలా వరకు పంటలు అనేది వేసుకోలేదు. పత్తి పంటలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మొలక నుండి శాకీయ దశలో పత్తి పంట ఉన్నది. ఈ పత్తి పంట మనకు పోషకాలను పిచికారీ చేసినట్లయితే మనకు ఈ బెట్ట పరిస్థితి

0: పద్ధతులను తట్టుకొని మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. 1919 19 19 19 లేదా పొటాషియం నైట్రేట్ అనే రసాయనాలను మనం పిచికారీ చేసినట్లయితే, ముఖ్యంగా పొటాషియం పోషకాలను మనం పిచికారీ చేసినట్లయితే పంట అనేది బెట్టను తట్టుకోవడానికి సంసిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ సూక్ష్మధాతు లోపాలుంటే గనక ఫార్ములా 4 ఫార్ములా 6 అనే రసాయన మందులను 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసినట్లయితే బెట్ట పరిస్థితుల్లో ఉన్న పంట కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా చక్కగా పత్తి పంట గురించి ఏ విధంగా సంరక్షించుకోవాలన్న వివరాలు అందజేశారు, బాగుంది. తర్వాత మీరు క్షేత్ర పరిశీలన కూడా చేసినట్లు మీరు తెలియజేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా ఏ పంటలు మన రైతులు విత్తుకున్నారు, మరి ఆ పంటలు కూడా ఇదే విధంగా మనం సంరక్షించుకోవచ్చా, ఎటువంటి సలహాలు మీరు ఇస్తారు ఒకసారి చెప్పండి.
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి తర్వాత వరి, వరి అనేది ప్రస్తుతం నారుమడి దశలో ఉన్నప్పటికీ నారుమడిలో వరి అనేది కొంచెం పాలిపోయి అనగా ఆకుపచ్చ రంగులో కాకుండా పసుపు రంగు వర్ణంలో ఉండడము, లేదనంటే చాలా వరకు ఈ వరి నర్సరీలో కూడా చచ్చిపోవడం అనేది మనం గమనించడం జరిగింది. ఎప్పుడైతే నర్సరీలో వరి మనకు తక్కువగా పాపులేషన్ ఉంటుందో, సాంద్రత అనేది తక్కువగా ఉంటుందో, అప్పుడు మనం ఒకసారి నీటిని తీసివేసి సాఫ్ అనే రసాయనంతో మనం ఒకసారి పిచికారీ చేసి మరల నీటిని అందించినట్లయితే మొక్క ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనిని మళ్ళీ నాటుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. లేదంటే ఒక ఎకరానికి కోసం నాటిన నారుమడి అర్ధ ఎకరానికే సరిపోవడము, లేదంటే రకరకాల ఇబ్బందులను తక్కువ సాంద్రతలో మనం వరి నాటుకొని తక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నారుమడిలో వరి సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఉంది.
1: వరి పంట గురించి, వరి నారుమడి గురించి వివరించారు, బాగుంది. ఇంకా ఈ వరి పత్తి తర్వాత ఏ పంటను అధికంగా మన రైతులు సాగు చేస్తున్నారు, ఏమైనా గమనించినట్టయితే వాటి గురించి కూడా వివరించండి.
0: ఇంకా మిగిలిన పంటలు మాట్లాడుకున్నట్లయితే మొక్కజొన్న, కంది ఈ రెండు పంటలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాయి. మొక్కజొన్నలో బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే ఇంతకు ముందుగా చెప్పుకున్నట్లుగానే పోషకాలను అందించడము, ఒకసారి అంతర సేద్యం చేయడము, దీని ద్వారా అంతర సేద్యం చేయడం ద్వారా ఒక ఆచ్ఛాదన అంటే మల్చింగ్ లేయర్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా భూమి ఉపరితలం నుంచి ఏదైతే నీరు ఆవిరి రూపంలో వెళ్తుందో అది తగ్గడము, మొక్క కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొక పంట కంది పంట. కంది పంటకు సహజంగానే బెట్టను తట్టుకునే గుణం ఉంటుంది. కానీ రైతులు క్షేత్రస్థాయిలో కంది పంటలో ఎరువుల యాజమాన్యాన్ని సరిగ్గా చేపట్టకపోవడం చాలా గమనించడం జరిగింది. ముఖ్యంగా కంది పంటకు పొటాష్ ఎరువును మనం ఇయ్యము. ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు వస్తాయో కంది పంటకు పొటాషియం అందించడం ద్వారా మనకు నీటి సమతుల్యత అనేది ఏర్పడి మనకు చాలా రోజుల వరకు కంది పంట బెట్టను తట్టుకుంటుంది.
1: మరి మొక్కజొన్నకు ఎటువంటి పొటాషియం నైట్రేట్ కానీ 19 19 19 ఈ మందు పిచికారీ ఏమన్నారు ప్రతికైతే, మరి మొక్కజొన్న కూడా ఇదే చేయాలా ఏదైనా ఉంటుందంటారా ఈ బెట్ట పరిస్థితి తట్టుకోవడం పాలిపోవడం ఇటువంటి సందర్భంలో?
0: మొక్కజొన్న అనేది రైతులు చాలా జాగ్రత్తగా చాలా ఎక్కువ ఎరువులతో పండిస్తున్న పంట కాబట్టి తీవ్రమైన బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు 19 19 19 కానీ పొటాషియం నైట్రేట్ కానీ వాళ్ళు పిచికారీ చేసుకోవచ్చు.
1: ప్రతిలో ఏ విధంగా వాడతామో ఈ పిచికారి చేసే మందులు ఆ విధంగా వాడుకొని చక్కగా మనం సంరక్షించుకోవచ్చు అంటారు ఈ మొక్కజొన్న పంటని.
0: అవునండి.
2: అనుకూలమైన పంటలపై ఎలినో ప్రభావం గురించి పాలెం పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె మమత గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అమరావతిలోని వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులు, చట్టాల సవరణలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించే అవకాశముందని రాష్ట శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలియజేస్తూ,
1: మనకు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో ఒక అనువైతే ఉంది. బీఎస్సీ మీటింగ్ అవుతుంది. బీఎస్సీలో ఆల్ పార్టీస్ వాళ్ళు ఉంటాం కాబట్టి ఆ దాంట్లో ఎన్ని రోజులు చేయాలి, ఏ బిల్స్ తీసుకురావాలి, ఇంపార్టెంట్ బిల్స్ ఏంటని చెప్పి ఆ బీఎస్సీ మీటింగ్ చర్చించి దాని ప్రకారంగా అసెంబ్లీ రన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ నిర్ణయం ఏ బిల్స్ తీసుకుంటానన్నది బీఎస్సీ మీటింగ్ లో డిసైడ్ అయిన తర్వాత వెల్లడిస్తే బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా బీఎస్సీ మీటింగ్ లో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం ప్రకారంగా ఈ 4 రోజుల్లో పెట్టాలని అనుకుంటున్నాం.
0: హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చిన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దీనిని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మొగల్ చెరువు వద్ద సుమారు 62 చెరువుల అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమృత్ సరోవర్ పథకం కింద 22 కోట్ల రూపాయల వ్యయంతో చెరువులను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. తరచూ సంభవించే వరదలు, ముంపు సమస్యల నుంచి పల్లపు ప్రాంతాలను కాపాడేలా చెరువులను అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇరిగేషన్ పనులకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ జంక్షన్ నూజివీడు రోడ్ లో ఏదైతే నీరు నిలబడే పరిస్థితి ఉందో వర్షాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ సమస్య తీరిపోతుందని చెప్పేసి మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ చెరువుని అమృత్ స్కీమ్ లో దాన్ని పూర్తిగా సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
0: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పంటల బీమా నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఖరీఫ్ 2026లో మొత్తం 13,983 కోట్ల రూపాయల బీమా మొత్తం నమోదైందని, బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీమా గడువులను పొడిగించడంతో పాటు అర్హులైన రైతులకు బీమా రక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దశలవారీగా ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువాని లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 244 మంది విద్యార్థులకు మంత్రి నిన్న సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్

0: సెనెట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి పర్యటిస్తారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలను బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నిన్న వెల్లడించారు. పర్యటనలో భాగంగా నూతన కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట ప్రగతిపై 2 తీర్మానాలను ప్రవేశపెడతామని మాధవ్ పేర్కొంటూ,
1: నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. 18వ తారీఖు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సరిపెడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరు జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట పదాధికారులు, ఆ విధంగా రాష్ట్రంలో ఉండే సంస్థాగత నిర్మాణం, అలాగే ప్రతి జిల్లాలో పార్టీ సంబంధించిన ప్రగతి, అలాగే దాంతోపాటు మాకుండే 7 మోర్చాలకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది.
0: దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థలను వినియోగిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ శిక్షణా కేంద్రంలో జవాన్ల కుటుంబాల కోసం నిర్మించిన గృహ సముదాయాలను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణ, ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలనలో జవాన్ల సేవలు ప్రశంసనీయమని అన్నారు. జవాన్ల కుటుంబాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు గత అర్దరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఇప్పటి వరకు విశాఖ నుంచి నడిచిన విమాన సర్వీసులు ఇకపై భోగాపురం విమానాశ్రయం నుంచి కొనసాగుతాయి. అత్యవసర పరిస్థితులు మినహా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ఉండవని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. విశాఖ విమానాశ్రయానికి ఉన్న VTZ ట్రావెల్ కోడ్ కూడా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యుల సమ్మె నేపథ్యంలో బోధనాసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఆదేశించింది. ఎమర్జెన్సీ, ఐసీయు, ప్రసూతి, ట్రామా, నవజాత శిశువుల విభాగాలతో పాటు అత్యవసర ఆపరేషన్ థియేటర్లలో సేవలు నిరంతరం కొనసాగించాలని సూచించింది. సీనియర్ అధ్యాపకులు, సీనియర్ రెసిడెంట్లు, కన్సల్టెంట్లతో అత్యవసర విధుల ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది. ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను సిద్దంగా ఉంచాలని ఆదేశించింది. కాగా ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరోవైపు తెలంగాణ రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః ఉక్తవాన్ యత్ యువానః మహిళాః కృషకాః నిర్ధనజనాః చ సబలాః భవేయుః ఇతి ఆవశ్యకమస్తి. యేన 47-2000 వర్షం యావత్ భారతరాష్ట్రం పూర్ణతయా వికసిత దేశః భవితుమర్హతి. సహ అవదత్ యత్ నరేంద్ర మోదీ సర్వకారః ఏతేషాం వర్గాణాం కళ్యాణే వికాసే చ విశేషం ధ్యానం ప్రదదాతి. శ్రీశాహః హ్యః రాజస్థాన రాజ్యస్య అలవర్ నగరే ఏకం కార్యక్రమం సంబోధయన్ ఆసీత్. తేన రాజ్యస్య 17 జనపదేషు 53.4 కోటి రూప్యకాణాం వికాస పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ కృతం. తేన కథితం యత్ సర్వకారేణ కృషకాణాం కళ్యాణాయ అనేకాః యోజనాః ప్రారబ్ధాః. సహ అవదత్ యత్ 14-2000 వర్షాత్ 26-2000 వర్షం యావత్ మోదీ సర్వకారేణ కృషకాణాం కృతే బృహత్ యోజనాః ప్రవర్తితాః, న్యూనతమ సమర్థన మూల్యం చ నిరంతరం వర్ధితమితి. నవదిల్ల్యాం అద్య కేంద్రీయ రాజ్యమంత్రిణా డాక్టర్ జితేంద్రసింహేన 17 జనేభ్యః రాష్ట్రీయ అనుభవ పురస్కారః ప్రదీయతే. రాష్ట్రనిర్మాణే విశిష్ట యోగదానం దత్తవద్భ్యః సేవానివృత్త కర్మచారిభ్యః ఏతత్ పదకం అర్ప్యతే. ఏతదతిరిచ్య పెన్షన్ మిత్ర పుస్తికాయాః విమోచనం తథా 15 విత్తకోశాణాం ప్రదర్శనీ అపి ఆయోజ్యతే. ఎయిర్ ఇండియా విమానసేవయా విశాఖపట్టణం నగరస్య సర్వాః వైమానిక యాత్రాః అద్య భోగాపురాత్ అల్లూరి సీతారామరాజు అంతరాష్ట్రీయ విమానపట్టణాత్ అనువర్త్యంతే. యాసాం విమానసంకేతః VTZ ఇతి పూర్వవత్ ఏవ స్థాస్యతి. సంస్థయా భోగాపురదెహలీ మార్గయోః మధ్యే ప్రతి సప్తాహం 14 ఉడ్డయనానాం చక్రం నిర్దిశ్యతే. అస్య ఆధునిక విమానపత్తనస్య ప్రాయః 77,000 వర్గమీటర్ పరిమితే ప్రాంగణే 22 చెకిన్ స్థానకాని 18 స్వచాలిత భార అర్పణ యంత్రాణి 7 ఉడ్డయన సేతవః సంయోజితాః సంతి. రాష్ట్రీయ పరీక్షణ అభికరణేన UGC నెట్ పరీక్షాయాః ఆంగ్ల వాణిజ్య సమాజశాస్త్ర ఇతి విషయత్రయస్య పునః పరీక్షా సంచాలనస్య ఘోషణా కృతా. పరీక్షాయాం సంభూతానాం అశుద్ధీనాం పరిష్కారాయ సితంబర మాసస్య 9వ దినాంకే ఆంగ్ల వాణిజ్యయోః తథా సితంబర మాసస్య 10వ దినాంకే సమాజశాస్త్రస్య పునః పరీక్షా భవిష్యతి. విశుద్ధానాం నిష్పక్షాంచ పరీక్షాం విధాతుం ఏషః నిర్ణయః సమితి అనుశంసయా గృహీతః. భారతం శ్వః నవదిల్ల్యాం 12 బ్రిక్స్ ఋతుదశా మంత్రిణాం సమ్మేళనం ఆయోజయిష్యతి. ఇతః ప్రాక్ అద్య ఋతుదశా కార్యసమూహస్య జలవాయు పరివర్తనస్య సుస్థిర వికాసస్య విషయే సంపర్క సమూహస్య చ బ్రిక్స్ వరిష్ఠ అధికారిణాం సభా భవిష్యతి. 26-2000 వర్షస్య భారతస్య బ్రిక్స్ అధ్యక్షపదస్య విషయః స్థితిస్థాపకతాయాః నవాన్వేషణస్య సహకారస్య సుస్థిరతాయాః చ నిర్మాణం ఇత్యస్తి. భారతం అద్యారభ్య అగస్తమాసస్య 23వ దినాంకం యావత్ నవదిల్లీనగరే స్థితే ఇందిరాగాంధీ స్టేడియం ఇతి స్థానే BWF విశ్వ చాంపియన్షిప్ స్పర్ధాం ఆయోజయిష్యతి. 19వ స్పర్ధాయాః అనంతరమిదం ద్వితీయవారం యదా భారతదేశః ఏతాం స్పర్ధాం ఆయోజయతి. FIH పురుష హాకీ విశ్వచషక స్పర్ధామాలికాయాం భారతీయ పురుష హాకీ దళం అద్య స్వస్య విజయయాత్రాం నిరంతరం కర్తుం ఇంగ్లాండ్ దళేన సహ స్పర్ధిష్యతే ఇతి వార్తాః.

0: ఆకాశవాణి కామారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్.
1: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బీసీ గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో నీట్ జేఈఈ అందిస్తున్న ఉచిత లాంగ్ టర్మ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బీసీ గురుకులాల ఉమ్మడి కామారెడ్డి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త సి రాధిక అన్నారు. ఇంటర్ పూర్తి చేసిన బీసీ విద్యార్థులకు నీట్ యూజీ జేఈఈ 2027 ప్రవేశ పరీక్షల కోసం ఈ ఉచిత లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, స్టడీ మెటీరియల్, నిపుణుల బోధనతో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిశువుకు తల్లిపాలే సంపూర్ణ ఆహారమని, తల్లులు తమ పిల్లలకు మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే పట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నవజాత శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారం తల్లిపాలు అని వివరించారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టడం ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. మొదటి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, డబ్బా పాలను ప్రోత్సహించవద్దని సూచించారు. ప్రజల అప్రమత్తత మాత్రమే సైబర్ నేరాల నివారణకు అత్యుత్తమ ప్రధాన ఆయుధమని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సాంకేతికత అభివృద్ధితో పాటు సైబర్ నేరాలు కూడా రోజురోజుకు కొత్త రూపాల్లో విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు జాతీయ సైబర్ జాగృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీసీఎస్బి ఆధ్వర్యంలో బిక్నూరులో నిర్వహించిన సురక్ష తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ సైబర్ భద్రతా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ స్కామ్లు, ఫేక్ లింక్లు, ఓటీపీ మోసాలు, కేవైసీ అప్డేట్ నాటకాలు, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్ పట్ల ప్రతి ఒక్కరూ నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ అనంతరం 84,438 మంది ఓటర్లు తగ్గినట్లు వెల్లడించారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం 6,96,006 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా గడువు ముగిసేలోపు 611,568 మంది మాత్రమే తమ వివరాలు సమర్పించారని పేర్కొన్నారు. 84,438 మంది తమ ఎన్నికల ఫారాలను ధృవీకరించలేదని చెప్పారు. జిల్లాలో 87.87% ఓటర్ జాబితా డిజిటలైజేషన్ పూర్తయిందని, తర్వాత ముసాయిదా ఓటర్ జాబితాను ప్రచురిస్తామని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఇంటర్స్టేట్ ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బి సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ చేపట్టిన జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ముకుందారెడ్డి ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అక్రమ మద్యం, డ్రగ్స్ అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా నిషేధ ఎక్సైజ్ అధికారి ముకుందారెడ్డి తెలిపారు. జూన్ జులై నెలల్లో నిర్వహించిన దాడుల్లో 294 కేసులు నమోదు చేసి 88 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తనిఖీల్లో 40.96 కిలోల గంజాయి, 125 లీటర్ల గుడుంబ, ఇతర అక్రమ మద్యం స్వాధీనం చేసుకోగా 4,520 లీటర్ల పులియబెట్టిన బెల్లం పాకాన్ని ధ్వంసం చేసినట్టు వివరించారు. ఇందులో భాగంగా 2 వాహనాలను సీజ్ చేసి బ్రౌన్ షుగర్ కేసుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో కౌన్సిలర్ గిరిగంటి లక్ష్మీనారాయణ ఆ వర్షపు నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. కరీంనగర్ వెళ్లే వాహనాలతో పాటు జిల్లా ఆసుపత్రి, పట్టణంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ రహదారినే వినియోగిస్తున్నారని, సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పరిష్కారం చూపకపోతే అదే స్థలంలో దీక్ష చేపడతానని హెచ్చరించారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శిక్షణ తరగతులను ఆర్డీఓ రవీందర్రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాంతో కలిసి వివిధ తరగతి గదులను సందర్శించి అధ్యాపకులకు అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. బోధనా పద్ధతులు, సబ్జెక్ట్ అంశాల బోధన, శిక్షణా తీరుపై ఆర్డీఓ సంతృప్తి వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా 2025 జూలై 25న ప్రారంభించిన ఆపరేషన్ కవచ్ సత్ఫలితాలను ఇచ్చిందని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ప్రివెంటివ్ పోలీసింగ్ లో భాగంగా రాత్రి వేళల్లో చేపట్టిన వాహన తనిఖీలు, గస్తీలు, అనుమానితుల పరిశీలనలతో నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. 2030 నాటికి కామారెడ్డిని టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. దీనికోసం అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు స్థానిక స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్షయవ్యాధి నిర్మూలన ఒక్క ఆరోగ్య శాఖ బాధ్యత మాత్రమే కాదని అన్ని శాఖలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు.
0: కామారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి రాజ్కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి.

0: వాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభిస్తారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలే స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ 460 పరుగుల వద్ద మూడవ రోజు ఆటను ప్రారంభిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ 2047 నాటికి వికసిత భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు.
2: Over the years, SRM Institute of Science and Technology has built an academic ecosystem that encourages interdisciplinary learning, creativity, entrepreneurship, and critical thinking. I am pleased to note SRM's growing emphasis on strategic technologies such as artificial intelligence, quantum technologies, semiconductor research, robotics, biotechnology and sustainable development. These fields will save the economics and the society's future.
1: విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 4 వర్గాల సంక్షేమం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి సాధిస్తోందని తెలిపారు. నిన్న రాజస్థాన్లోని అల్వార్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రంలోని 17 జిల్లాలో 6,400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 2014 నుంచి 2026 వరకు మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక ప్రధాన పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరను నిరంతరం పెంచుతూ వచ్చిందని గుర్తు చేశారు.
3: 2047 మే అగర్ భారత్ కో పూర్ణ వికసిత్ బనానా హై తో యే యువా, గరీబ్, అన్నదాతా ఔర్ మహిళా కో తాకత్వాన్ బనానా పడే. ఆజ్ యహీ మన్ సే కిసానో కో కిసాన్ సన్మాన్ నిధి, పశుపాలకో కే లియే 500 కరోడ్ కి డేరీ కి వ్యవస్థాయే, యువానో కో నౌకరీ ఔర్ మాతాఓ కే లియే, బహనో కే లియే సరస్ డేరీ కా ఎక్స్టెన్షన్ కా కామ్ ఆజ్ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ నే కియా.
1: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న రైల్వే నెట్వర్క్ వ్యాప్తంగా తాగునీటి నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను వైష్ణవ్ ఆదేశించారు. ఇందులో భాగంగా రైల్వే నెట్వర్క్లోని వాటర్ కూలర్లు సహా దాదాపు 20,000 ప్రాంతాల్లో కొత్తగా ట్యాంక్ టు ట్యాప్ నీటి శుద్ధి పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నీటి ట్యాంకులను మార్చడంతో పాటు సమగ్ర నీటి శుద్ధి కేంద్రాలను నెలకొల్పుతారు. నైస్ టోల్ రోడ్డు ప్రాజెక్టును ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి లేఖ రాశారు. బెంగళూరు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి గత ఏడాది కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కుమారస్వామి ఈ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న టోల్ సేకరణను వెంటనే నిలిపివేయాలని, దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నైస్ రోడ్డు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఆ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆందోళన

సన్నకారులు ప్రకటించారు. మరోవైపు విద్యార్థులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు రావాల్సిందిగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులకు ప్రభుత్వం ఆహ్వానించింది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల్లో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు గాను 9, 10 తేదీల్లో ఈ రీటెస్ట్ జరగనుంది. 9 మొదటి షిఫ్ట్లో ఇంగ్లీష్, 2 షిఫ్ట్లో కామర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని సన్నత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ICU పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసి ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. అవయవదానం, కార్డియా, క్యాన్సర్, న్యూరో, నెఫ్రాలజీ, ట్రోమా కేర్ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రోజు నుంచి విశాఖపట్నంకు వచ్చి వెళ్లే అన్ని ఎయిరిండియా విమానాలు భోగాపురంలోని నూతన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవనున్నాయి. విమానాశ్రయ కోడ్ మాత్రం పాతది VTZగా కొనసాగుతుంది. భోగాపురం ఢిల్లీ మధ్య ఎయిరిండియా వారానికి 14 విమానాలను నడుపుతూ కనెక్టివిటీని అందిస్తుంది. సుమారు 77,342 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్లో 22 చెక్ఇన్ కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ యూనిట్లు, అత్యాధునిక స్క్రీనింగ్ వ్యవస్థలు, 7 ఎరోబ్రిడ్జ్లు అందుబాటులోకి వచ్చాయి. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం భారత అధ్యక్షతన రేపు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధి గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం అనుకూలత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు 3వ రోజు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 ఓవర్నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ, కులదీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో తొలి టెస్టు సెంచరీ సాధించగా కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి రాణించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీసుకోగా కేసర సువంత 3 వికెట్లు తీసుకున్నారు. 2 మ్యాచ్ల సిరీస్లో 2వది చివరి టెస్ట్ మ్యాచ్ 23 ఆగస్టున కొలంబోలో జరుగుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండడంతో ఒడిశాకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. రాష్ట ఉత్తర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బాలసూర్, భద్రక్, మయూర్భంజ్, కేందూఝార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. లడాక్, జమ్మూ కాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడాక్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ అనుభవ అవార్డులు 2026 ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను కూడా మంత్రి విడుదల చేస్తారు. ముఖ్యాంశాలు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించారు.

0: అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ముఖ్యమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆధ్యాత్మిక సమయపాలన అంశం గురించి శ్రీ తరిగొప్పల విఎల్ఎన్ మూర్తిగారి ప్రసంగం వింటారు.
1: ఆధ్యాత్మిక సమయపాలన. ఆధ్యాత్మిక సమయపాలన అనేది కేవలం గడియారం చూసి పనులు చేసుకోవడం కాదు, అది మన జీవితకాలంలో అంతఃశుద్ధిని, ఉన్నతమైన స్పృహను సాధించడానికి ఒక సమయాన్ని ఒక పవిత్రమైన సాధనంగా మార్చుకోవడం. బాహ్య ప్రపంచంలో గెలుపు కోసం సమయాన్ని ఎలా మేనేజ్ చేస్తామో అంతర్గత ప్రశాంత ఆధ్యాత్మిక వెదుగుదల కూడా ఆ సమయాన్ని అంత శ్రద్ధగా కేటాయించడమే దీని ముఖ్య ఉద్దేశం. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం ప్రతి క్షణం మన కర్మలను మెరుగుపరుచుకునే అవకాశం. కాల కర్మఫలదాత అని శాస్త్రాలు చెబుతాయి. అంటే సమయాన్ని ఎలా వినియోగిస్తామో దాని ఫలితమే మనకు తిరిగి లభిస్తుంది. సమయం మనిషికి లభించిన అత్యంత విలువైన వరం. ధనం పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం కోల్పోయినా శ్రమతో పొందవచ్చు, కానీ గడిచిపోయిన సమయాన్ని మాత్రం తిరిగి పొందడం అసాధ్యం. అందుకే ఆధ్యాత్మిక దృష్టిలో సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక సమయపాలన అంటే రోజువారీ భాగంలో భగవంతుని స్మరణకు, స్వాధ్యాయానికి, ధ్యానానికి, సేవకు సమయం కేటాయించడం. ఉదయం లేచిన తర్వాత వెంటనే కొద్దిసేపు ధ్యానం లేదా ప్రార్థన చేయడం మనసుకు శాంతిని ఇస్తుంది. ఆ శాంతి రోజంతా చేసే పనుల్లో ఏకాగ్రతను, సహనాన్ని పెంచుతుంది. ఇది నిజమైన సమయపాలనకు పునాది. ఆధ్యాత్మికత మనకు సమయాన్ని వృధా చేయవద్దని బోధిస్తుంది. అనవసరం లేని ఆలోచనలు, అసూయ, కోపం వంటి భావాలు మన శక్తిని, సమయాన్ని దోచుకుంటాయి. వాటిని నియంత్రించడం కూడా సమయపాలనలో భాగమే. గీతలో శ్రీకృష్ణుడు యోగ కర్మసు కౌశలం అన్నట్టు ప్రతి పనిని ధ్యాసతో, నిబద్ధతో చేయడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేయవచ్చు. సేవాభావం కూడా ఆధ్యాత్మిక సమయపాలనలో ముఖ్యమైనది. ఇతరులకు సహాయం చేయడానికి కొంత సమయం కేటాయించడం మన హృదయాన్ని విశాలం చేస్తుంది. ఆ సమయం వృధా కాదు, అది మన ఆత్మవికాసానికి పెట్టుబడి. ఆధ్యాత్మిక దృష్టిలో సమయపాలన అంటే కేవలం పనుల జాబితాను పూర్తి చేయడం కాదు, ప్రతి క్షణాన్ని సజీవంగా, సార్థకంగా ఆత్మోన్నతికి ఉపయోగించడం. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే జీవితం అనే యాత్రలో నిజమైన శాంతి, ఆనందాన్ని పొందగలడు. దైవంతో అనుసంధానం అనేది మన హృదయం, మనస్సు, ఆత్మ దేవుని వైపు వెళ్ళిన స్థితి. ఇది కేవలం ఆచారాలు లేదా ప్రార్థనలకే పరిమితం కాకుండా మన ఆలోచనలు, మాటలు, కార్యాలు దైవస్మరణతో నిండినప్పుడు ఏర్పడే లోతైన అనుభూతి. దైవంతో అనుసంధానం కోసం మొదటి అడుగు శ్రద్ధ. శ్రద్ధతో చేసిన ప్రార్థన మన మనస్సుకు శాంతినిస్తుంది. ఉదయం సాయంత్రాలు కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా అంతర్ముఖత్వం పెరుగుతుంది. ఆ సమయంలో మన శ్వాస, జపం లేదా దైవనామంపై దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు మనలో ఉన్న కలతలు నెమ్మదిగా తొలగిపోతాయి. నిత్య జీవితంలో దైవస్మరణ ఎంతో ముఖ్యమైనది. పని చేస్తూనే దేవుని స్మరించడం, ప్రతి కార్యాన్ని దేవునికి అర్పణగా భావించడం భక్తికి నిజమైన రూపం. ఈ భావన వల్ల అహంకారం తగ్గి కర్తవ్య భావన పెరుగుతుంది. మంచి ఆలోచనలు, సద్గుణాలు కూడా దైవంతో అనుసంధానానికి మార్గాలే. అవసరం ఉన్నవారికి సహాయం చేయడం, ప్రేమతో మాట్లాడడం, క్షమాభావం కలిగి ఉండడం, ఇవన్నీ దేవుని సేవలుగా భావించవచ్చు. మానవ సేవే మాధవ సేవ అనే భావన దైవంతో మన సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. దైవంతో అనుసంధానం అనేది ఎక్కడో దేవుణ్ణి వెతకడం కాదు, మనలో ఉన్న దైవస్ఫూర్తిని గుర్తించడం. నిశ్చలమైన మనస్సు, పవిత్రమైన హృదయం ఉన్న చోట దైవం సన్నిహితంగా ఉంటాడు. ఆ అనుసంధానం మన జీవితానికి అర్థం, శాంతి, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక సమయం అంటే వ్యక్తిగత అంతరంగాన్ని మెరుగుపరుచుకోవడానికి, దైవంతో లేదా ఉన్నత చైతన్యంతో అనుసంధానం కావడానికి కేటాయించే ప్రత్యేక సమయం. సాధారణంగా బ్రహ్మముహూర్తం లేదా తెల్లవారుజామున 2-4 గంటల మధ్య ఉండవచ్చు. ఈ సమయంలో ధ్యానము, ప్రార్థనలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు. ఇది భౌతిక ప్రపంచానికి అతీతంగా లోతైన అంతర్గత అనుభూతిని పొందేందుకు, జీవితానికి అర్థాన్ని వెతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పవిత్ర సమయంలో కనీసం 20 లేదా 30 నిమిషాలు ధ్యానము, జపము లేదా ఆత్మ పరిశీలనకు కేటాయించడం వల్ల రోజంతా అవసరమైన

0: మానసిక శక్తి లభిస్తుంది. మనిషి జీవితం కేవలం శరీర అవసరాలకే పరిమితం కాదు. భౌతిక సుఖాలు, సంపద, ప్రతిష్ట ఇవన్నీ తాత్కాలికమైనవే. శాశ్వతమైన శాంతి, ఆనందం దైవంతో అనుసంధానం వల్ల లభిస్తుంది. దైవంతో అనుసంధానం అంటే దేవుణ్ణి కేవలం ప్రార్థనలో మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు, ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో, ప్రతి కార్యంలో ఆయన సన్నిధిని అనుభూతి చెందడమే. ఆధ్యాత్మిక దృష్టిలో దైవం మనకు బయట నుండి వేరుగా ఉన్న శక్తి కాదు, ఆయన మన అంతరంగంలోనే నివసిస్తున్న చైతన్యం. మనస్సును శుద్ధిగా ఉన్నప్పుడు, అహంకారం తగ్గినప్పుడు ఆ దైవస్పర్శ స్పష్టంగా అనుభవం అవుతుంది. దైవంతో అనుసంధానం మన జీవితానికి ఒక దిశను, అర్థాన్ని ఇస్తుంది. సమస్యల మధ్యన కూడా మనస్సు చలించకుండా నిలబడే బలాన్ని ప్రసాదిస్తుంది. దైవంతో అనుసంధానం సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రార్థన మన హృదయాన్ని దైవానికి తెరిచే మార్గం. మన బాధలు, ఆనందాలు, ఆశలు అన్నింటినీ ఆయనకు అర్పించినప్పుడు మనసుకు తేలిక కలుగుతుంది. ధ్యానం ద్వారా మనసు ఏకాగ్రత పొందుతుంది. ఆ ఏకాగ్రతలో అంతర్ముఖంగా ప్రయాణించినప్పుడు దైవ సన్నిధి అనుభూతి అవుతుంది. జపం మన ఆలోచనలను శుద్ధి చేస్తుంది. దైవనామం మన శ్వాసతో కలిసినప్పుడు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. కేవలం సాధనలు మాత్రమే కాకుండా కర్మయోగం కూడా దైవంతో అనుసంధానానికి ముఖ్యమైన మార్గం. మనం చేసే ప్రతి పనిని దైవానికి అంకితం చేసినప్పుడు ఆ పని ఒక సాధనగా మారుతుంది. నిస్వార్థంగా చేసే సేవలో దైవం ప్రత్యక్షంగా అనుభూతి అవుతాడు. పేదలకు సహాయం చేయడం, బాధితులను ఆదుకోవడం, సమాజానికి మేలు చేయడం, ఇవన్నీ దైవారాధన రూపాలే. దైవంతో అనుసంధానం మన వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. కోపము, ద్వేషము, అసూయ వంటి ప్రతికూల భావాలు తగ్గి క్షమ, కరుణ, ప్రేమ వంటి గుణాలు పెరుగుతాయి. జీవితం పట్ల దృష్టికోణం మారుతుంది. కష్టాలను శిక్షలుగా కాకుండా నేర్చుకునే పాఠాలుగా స్వీకరించే దృక్పథం ఏర్పడుతుంది. ఈ అనుసంధానం వల్ల మనిషి అంతర్ముఖంగా బలపడతాడు. ఆధునిక జీవితంలో పరుగులు, ఒత్తిడులు ఎక్కువగా ఉన్నప్పటికీ దైవంతో అనుసంధానం మరింత అవసరం. రోజులో కొంత సమయాన్ని నిశ్శబ్దానికి, ఆత్మపరిశీలనకు కేటాయించినప్పుడు మన జీవితం సమతుల్యతను పొందుతుంది. దైవస్మరణ మనకు దారి చూపే దీపంలా మారుతుంది. దైవంతో అనుసంధానం అనేది ఒక క్షణిక అనుభూతి కాదు, అది నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణంలో మనిషి అసలైన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. దైవాన్ని చేరుకోవడం అంటే వేరే లోకానికి వెళ్ళడం కాదు, మనలోని దైవత్వాన్ని గుర్తించడం. ఆ గుర్తింపే నిజమైన శాంతికి, సార్థక జీవనానికి మార్గం. రేపటి గురించి ఆందోళన చెందడం అంటే నిన్నటి గురించి బాధపడడం సమయపాలన కాదు. ఆధ్యాత్మికంగా సమయాన్ని గౌరవించడం అంటే ఈ క్షణాన్ని సంపూర్ణంగా అనుభవించడం. గతాన్ని మార్చలేం, భవిష్యత్తు మన చేతిలో లేదు. మన చేతుల్లో ఉన్న ఏకైక సమయం ఇప్పుడు మాత్రమే. చేసే ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో, సృజనాత్మకతతో చేయడమే నిజమైన సమయపాలన. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటాడు. అంటే ఆహారము, విహారము, నిద్ర పనులలో సమతుల్యత ఉండాలి. 24 గంటల్లో లౌకిక బాధ్యతలకు సమయం ఇస్తూనే కనీసం మరికొంత సమయాన్ని సత్సంగానికి కేటాయించాలి. విచ్చలవిడిగా సమయాన్ని వృధా చేయకుండా ఆ సమయాన్ని మానసిక వికాసానికి మళ్లించాలి. భారతీయ సంస్కృతిలో కాలాన్ని కాలపురుషుడు లేదా మహాకాలుడు అనే దైవస్వరూపంగా భావిస్తాం. గడిచిన కాలం తిరిగి రాదు, కానీ కోల్పోయిన సమయాన్ని ఏ శక్తి తిరిగి ఇవ్వలేదు. సమయాన్ని వృధా చేయడం అంటే దైవత్వాన్ని నిర్లక్ష్యం చేయడమే. ప్రతిరోజు కళ్ళు తెరవగానే లభించిన ఈ కొత్త రోజును ఒక దివ్యమైన అవకాశంగా భావించి కృతజ్ఞతతో గడపాలి. లౌకికమైన జీవితాన్ని వదిలేయడం ఆధ్యాత్మిక సమయపాలన కాదు. లౌకిక బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే మన ఆత్మవికాసానికి ప్రతిరోజు కొంత సమయాన్ని క్రమశిక్షణతో కేటాయించడం, కాలానికి లొంగిపోవడం కాకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంతిమంగా కాలాతీతుడైన ఆ పరమాత్మను వైపు అడుగులు వేయడమే పరమార్థం.
1: ఆధ్యాత్మిక సమయపాలన అంశం గురించి శ్రీ తరిగొప్పల వీర్లన్ మూర్తిగారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్. అనే అంశం గురించి సీనియర్

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి క్రిమినల్ కేసుల్లో ట్రయల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం విద్యాసాగరరావు గారు.
1: నమస్తే అండి.
0: ఈ క్రిమినల్ కేసుల్లో జరిగే ట్రయల్స్లో ముఖ్యంగా ముద్దాయికి అగేనెస్ట్గా, అంటే ముద్దాయిని నేరస్థలంలో చూసినట్టుగా, నేరం చేస్తుండగా చూశానని సాక్షి సాక్ష్యం చెబితే జడ్జి గారు శిక్ష వేసే అవకాశం ఉంటుందా?
1: ఇందులో మనము పరిగణనలో తీసుకోవాల్సిన విషయం ఏముంటుంది అంటే, సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్లో, ఘోరమైనటువంటి
0: సీనియర్స్
1: క్రైమ్స్ అయినటువంటి సందర్భాలలో ఎవరన్నా సాక్షులు ముద్దాయిని మేము చూస్తే గుర్తు పడతాము అని పోలీసు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో పోలీసు వాళ్ళు జడ్జి గారు పర్మిషన్ తీసుకొని జడ్జి గారి సమక్షంలో జడ్జి గారే చేస్తారు. ఏం చేస్తారు, ఎవరినైతే అరెస్ట్ చేస్తారో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో, ఆ ముద్దాయితో పాటు ఇంకా వేరే ఏడుగురి సంబంధం లేని మనుషులను, ఈ కేసుకు సంబంధం లేని మనుషులను 1:7 లైన్లో నిలబెడతారు. లైన్ ఎక్కడ, జైల్లో ఉంటే జైల్లోనే అవుతుంది ప్రాసెస్. దాన్ని ఏమంటాం మనం క్రిమినల్లో అంటే, ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటాం. ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే ఏంటి అంటే, సాక్షులు ఎవరైతే నేరం జరుగుతుండగా నేరం చేసినటువంటి ముద్దాయి ఎవరైతే ఉంటారో, ఆ ముద్దాయి జడ్జి గారి ముందర నిలబడి ఉన్నటువంటి 7 మనుషులలో ఆ ముద్దాయిని గుర్తుపట్టే అవకాశం ఉంటుందా అన్నది సాక్షి ఒక అవకాశం ఇస్తారు. ఆ సందర్భంలో ఆ సాక్షి ఒకవేళ నిజంగానే 7 ఐడెంటిఫై చేస్తే అది కొంచెము ముద్దాయికి అగేనిస్టే సీరియస్ ఉంటుంది ఆ పరిస్థితి.
0: ఓకే,
1: ఇవి సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్లోనే అవుతుంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ మెజిస్ట్రేట్ గారు చేస్తారు. జడ్జి గారు ముద్దాయికి ఇంటిమేషన్ ఇచ్చి మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఫలానా సాక్షులు జైలుకు రావడం జరుగుతుంది. శనివారమో ఆదివారమో జరుగుతుంది, మేము వస్తున్నాము అని చెప్తారు. ఆ జడ్జి గారు వచ్చిన తర్వాత, ఆ ముద్దాయితో మాట్లాడిన తర్వాత, ఆ 7 ముద్దాయికి అవకాశం ఇస్తారు జడ్జి గారు, మీ ఇష్టముంద 7 మీ ఇష్టముంద స్థానంలో మీరు నిలబడండి అని. ఎందుకంటే ఫస్టే ఎప్పుడు వాడు నిలబడాలి అంటే ఫస్టే ఉంటాడు వాడిని చూపియండి మీరు అని.
0: కరెక్ట్ కరెక్ట్.
1: అలా కాకుండా 7 మీ ఇష్టముంద జాగాలో నిలబడండి, సీరియల్ నెంబరు అది మీ చాయిస్ అని చెప్తారు. ఇంపోర్టింగ్ అందులో పరిగణనలో తీసుకోవాల్సిన విషయం ఏముంటుంది అంటే, దాదాపు ఈ కేసుకు సంబంధం లేని మనుషులు ఎవరైతే 6 ముద్దాయితో పాటు అందులో నిలబడ్డారో, సరి సమానమైనటువంటి హైటు, సరి సమానమైనటువంటి పర్సనాలిటీ ఉండాల. ఇప్పుడు ఒక నా మీద నేర ఆరోపణ పెట్టి నా పక్కన 6 అమ్మాయిలను నిలబెట్టించి అందులో ఎవరు చెప్పండి అంటే వాళ్ళు న్యాచురల్లీ మగవాడిని చూపిస్తారు. అలా కాకుండా సేమ్ పర్సనాలిటీ, సేమ్ జెండరు, హైటు వెయిట్ ఐడెంటిఫికేషన్ పరేడ్స్ జరుగుతుంది.
0: అయితే అడ్వకేట్ గారు, ఏదైనా సందర్భంలో జడ్జిలు విట్నెస్గా మారే అవకాశం ఉంటుందా? ఒకవేళ మారితే వారి విట్నెస్ సాక్ష్యం చెల్లుతుందా?
1: ఉంటుంది. జనరల్గా జడ్జి గారు అంటే మెజిస్ట్రేట్ గారే అయి ఉంటారు, 99% మెజిస్ట్రేట్ గారే అయి ఉంటారు. మెజిస్ట్రేట్ గారు కోర్టుకు విట్నెస్లా ఎప్పుడు వస్తారంటే, ఈ మధ్యకాలంలో మనం డౌరీ డెత్ చాలా చూస్తున్నాం, సూసైడ్లు చూస్తున్నాం. డౌరీ డెత్ కానివ్వండి, సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు, ప్రాణంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని స్త్రీ కావచ్చు, మగవారు కావచ్చు, చివరి ప్రాణంలో ఉన్న సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఈ పోలీసు వాళ్ళు కన్సర్న్ మెజిస్ట్రేట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కన్సర్న్

0: మెజిస్ట్రేట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ వేరే మెజిస్ట్రేట్ గారు వచ్చి ఆ లేడీ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఎవరైతే సూసైడ్ అటెంప్ట్స్ చేశారో లేకుంటే బర్నింగ్ ఇంజరీస్ ఉన్నాయో అవి ఎలా అయ్యాయి, మీరు ఈ స్థితికి రావడానికి కారణము ఎవరు అని జడ్జ్ గారు ఆమె వచ్చినటువంటి భాషలోనే రాస్తారు. ఆమె ఏం చెప్తే అదే రాస్తారు, ట్రాన్స్లేషన్ చేసి రాయరు, ట్రాన్స్లేషన్ చేసి రాయరు, యాజ్ ఇట్ ఈజ్ రాస్తారు, అదే వర్బాటంలో రాస్తారు. అది రాసిన తర్వాత ఒకవేళ ఆ విక్టిమ్ గంట చనిపోతే చనిపోయే ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఏమిటి అన్నది చెప్పడానికి ఈ జడ్జ్ గారు ఈ ట్రయల్లో సాక్షిగా వస్తారు. మరణ వాంగ్మూలం దాన్ని అనే అంటారు. అప్పుడు జడ్జ్ మెజిస్ట్రేట్ గారు కోర్టుకు వచ్చి చెప్తారు.
1: అయితే ఈ క్రిమినల్ ట్రయల్ ప్రాసెస్లో డాక్టర్స్ సాక్ష్యంగా తీసుకోవచ్చా?
0: తీసుకుంటారు. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు, జడ్జ్ గారు కోర్టుకు సాక్షిగా వస్తారా అని. ఇదే బర్నింగ్ ఇంజరీస్తోనే ఎవరన్నా చనిపోయారు, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు అన్నప్పుడు జడ్జ్ గారు పోయి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంది అని మాట్లాడి అడిగి ఏదైతే స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటారో దానికి ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్ను కూడా పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు. ఆ సందర్భంలో ఆ డాక్టర్ను కూడా విట్నెస్ చేస్తారు ఛార్జ్షీట్లో పోలీసు వాళ్ళు. సమన్స్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ కూడా కోర్టు వచ్చి జడ్జ్ గారి ముందర ఫలానా రోజు ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా వ్యక్తిని మా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, అతను 80% 75% బర్నింగ్ ఇంజరీస్తో వచ్చారు, మేము వారి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేశాము, ఆయన పేరు ఇది రాసుకున్నాము, అతను కూడా ఇది ఎలా అయ్యింది అంటే నాకు ఈ విధంగా చెప్పాడు, ఏం ట్రీట్మెంట్ అయ్యింది అన్నది డాక్టర్ గారు యాజ్ ఎ విట్నెస్ చెప్తారు. సో ఆ సందర్భంలో జడ్జి గారు వస్తారు, డాక్టర్ గారు కూడా వస్తారు.
1: మరి విద్యాసాగర్ గారు, మీరు అన్నట్టు జడ్జి గారి సాక్ష్యం చెల్లుతుంది, డాక్టర్ గారి సాక్ష్యం చెల్లుతుంది, మరి సినిమాల్లో చూపించినట్టుగా పోలీసు వారి సాక్ష్యం చెల్లదు అని చాలా సినిమాల్లో నేనే చూసి విన్నున్నాను, కాబట్టి నిజంగానే పోలీసు వారి సాక్ష్యం చెల్లదా?
0: పోలీసు వాళ్ళ సాక్ష్యం చెల్లదు అంటే వాళ్ళు సాక్ష్యం సృష్టించరు, ఉందని మట్టుకే గ్యాదర్ చేసి మొత్తం ఒక ప్రొఫార్మా ప్రకారం జడ్జి ముందర పెట్టడం జరుగుతుంది. నేచురల్లీ ఏమవుతుంది, కేసు పెట్టిన పోలీస్ ఆఫీసర్కు ఆ కేసులో కన్విక్షన్ రావాలనే ఉంటుంది. నేను వంట చేశాను, కింద వాళ్ళు బాగుంది అని అనాలి అని నేను కోరుకుంటాను. అలాగే పోలీసు వాళ్ళు కూడా అతను పెట్టిన కేసు ముద్దాయికి శిక్ష పడాలి అనేటువంటి ఆలోచనతోని లేని విషయాన్ని కూడా వాళ్ళు కొంచెం ఛార్జ్షీట్లో విట్నెస్లో యాడ్ చేసే ప్రమాదం ఉంటుంది, కాబట్టి చెల్లదు అని ఒక నిర్ణయం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, కంప్లైనెంట్ నోటి మాట కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆఫీసరే కంప్లైంట్ రాసుకుంటాడు, కంప్లైంట్ రాసుకున్న తర్వాత అదే పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ చేస్తాడు, అదే పోలీస్ ఆఫీసరు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, అదే పోలీస్ ఆఫీసరు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాడు. ఈ సందర్భంలో పోలీస్ వాళ్ళ సాక్ష్యం చెల్లదు, ఎందుకంటే ఇంట్రెస్టెడ్ పర్సన్,
1: అది
0: ఇంట్రెస్టెడ్ పర్సన్, అన్ని ఇతనే చేశాడు కదా అది.
1: అయితే నేరస్థలంలో ముద్దాయిని చూడడానికి నేరస్థలంలో నేరం చేస్తుండగా ముద్దాయిని చూడడానికి తేడా ఉంది అని
0: ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ ట్రయల్ ప్రాసెస్లో, క్రిమినల్ ట్రయల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో క్రాస్ ఎగ్జామినేషన్ పాత్ర ఏంటి?
0: క్రాస్ ఎగ్జామినేషన్ పాత్ర అంటే అడ్వకేట్ గారి ఉపాయము, అతని తెలివితేటలే ముద్దాయిని కాపాడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు ఏమని, ముద్దాయిని నేరస్థలంలో చూశాము అని ఒకటి ఉంటుంది, నేరస్థలంలో ముద్దాయి నేరం చేస్తూ చూశాను అని ఒకటి ఉంటుంది. మరి నేరం అవ్వకముందే నువ్వు చూశావా, చేస్తుంటే చూశావా, నువ్వు చూసే సమయానికి నేరం కంప్లీట్ అయిపోయిందా?
1: ఇలా స్టేజ్ని బట్టి,
0: స్టేజ్ని బట్టి నువ్వేం చూశావు. నేను చూసేసరికి ఆల్రెడీ చచ్చిపోయాడు, పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు అని విట్నెస్ చెప్పాడు అనుకోండి, పోలీసు వాళ్ళు రావడానికి అర్ధగంట అవుతుంది కదా, అర్ధగంట ముందు నేరం అయింది కదా, వీడేం చూడలేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ముద్దాయిని నేను చూశాను అని విట్నెస్ చెప్పడం చెప్పినప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లో ఒక చిన్న సెంటెన్స్ మాత్రమే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, ఏమని, ముద్దాయిని చూస్తే నేను గుర్తుపడతాను అని ఈ ఒక సెంటెన్స్ మాత్రమే స్టేట్మెంట్లో ఉంటుంది. వాస్తవానికి చూశాను నేను గుర్తుపడతాను అన్నప్పుడు సాక్షి చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అతని హైట్ సుమారు ఎంత ఉంటుంది, అతను నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా, సుమారు ఎంతలా ఉన్నాడు, అతను వేసుకునే బట్టలు ఏంటివి, అవి చెప్తే ఆ విషయాలు జడ్జి ముందర ట్రయల్ అయినప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఇవన్నీ కనెక్ట్.

0: కనెక్ట్ అయితే, అన్ని టాలీ అయితే ముద్దాయికి కష్టమైన పరిస్థితి ఉంటుంది.
1: అయితే మీరు అన్నట్టు ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో జడ్జి గారు తీర్పు ఇవ్వకుండా ముందు లాయర్కి అవకాశం ఉంటుంది
0: ఉంటుంది
1: ముద్దాయిని నేరస్తుడిగా నిరూపించడానికి,
0: దాన్నే క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు.
1: ఈ క్రాస్ ఎగ్జామినేషన్ బట్టి నిర్ణయిస్తారా, లేదా క్రిమినల్ ట్రయల్లో ఇది స్ట్రాంగ్ కేస్ ఇది వీక్ కేస్ అని దేన్ని బట్టి నిర్ణయిస్తారు?
0: టోటల్లీ ట్రయల్ అంటే క్రాస్ ఎగ్జామినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 99% జడ్జి గారు క్రాస్ ఎగ్జామినేషన్ లో డిఫెన్స్ కౌన్సిల్ అంటే ముద్దాయి వాళ్ళ లాయరు ఎంత మటుకు ముద్దాయి అమాయకుడు, ఈ నేరానికి సంబంధం లేదు అన్న విషయాలను ఈయన ప్రూవ్ చేయగలిగాడు అన్నది క్రాస్ ఎగ్జామినేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో క్రాస్ ఎగ్జామినేషన్ వైటల్ ఫర్ ది అక్యూజ్డ్.
1: క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్. అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఉదయ తరంగంలో ఇప్పుడు చిత్రగీతం వింటారు. ముందుగా వినండి ఆశ ఆశ ఆశ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ బృందం పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం దేవా.

ఇప్పుడు వినండి, స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి

సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి రుద్రవీణ చిత్రగీతం, కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి, సాగర సంగమం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు. సమాచార్ ప్రభాత్ మార్నింగ్ న్యూస్.
1: అరే రీమా, సోలార్ ప్యానల్ లగ్వాలే, సోలార్ ప్యానల్ లగ్వాలే.
2: కబ్ సే ముజే సారే దోస్త్ బోల్తే థే, పర్ మేనే మానా జబ్ ప్రధాన్ మంత్రీ జీ నే కహా.
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: మేనే ప్రధాన్ మంత్రీ జీ కే కహనే పర్ సోలార్ ప్యానల్ లగ్వాయా ఔర్ మేరా బిజ్లీ బిల్ జీరో ఆయా. ఆప్ భీ లగ్వా లో.
4: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా ఆజ్ హీ రిజిస్టర్ కరే pmsuryaghar.gov.in పర్. सूर्य घर.
5: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखिए, समाधान आपके पास है.

కాపిరాగంలో పురంధరదాసు రచనది. కార్యక్రమంలో చివరిగా వినండి దర్బారి కన్నడ రాగం ఆదితాళంలో నారాయణ తీర్థ తరంగం గోవర్ధన గిరిధారి.

దర్బారీ కన్నడ రాగంలో నారాయణ తీర్థతరంగం అది. మీరు ఇంతవరకు శ్రీ ద్వారం సత్యనారాయణరావు గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ కాపా శ్రీనివాసరావు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సనత్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇవాళ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4:30 టిమ్స్ను ప్రారంభించనున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారకరామారావు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని

నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నేడు జరగాల్సిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశము ఏపీ అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా పడింది. శ్రీశైలము నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి పంపిణీపై చర్చించేందుకు గతంలో ఏపీ విన్నపంతో నిర్ణయించిన ఈ భేటీ వారి అభ్యర్థన మేరకే మరోసారి వాయిదా పడింది. బీఈడి కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన టీజీ ఎడ్సెట్ 2026-27లో భాగంగా కన్వీనర్ కోట కింద మొదటి విడతలో 9407 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించినట్లు ఎడ్సెట్ కన్వీనర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. టీజీ ఐసెట్ 2026 చివరి విడత కౌన్సిలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాసెసింగ్ రుసుము నేడు చెల్లించాలని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ 18 ఆప్షన్లను 18-19 తేదీల్లో పెట్టుకోవాలని, సీటు కేటాయింపు 22 తేదీలోపు పూర్తవుతుందని వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయంలో తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ఎయిర్పోర్టులో ల్యాండ్ కాగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు 3వ రోజు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల వద్ద ఓవర్ నైట్ స్కోర్తో ఆటను ప్రారంభించనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ, కులదీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. 2026 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేటి నుంచి భారత్లో ప్రారంభం కానుంది. 2009 తర్వాత దేశంలో ఈ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇందులో పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ చిరాగ్ జోడీ భారత్ తరఫున పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి అంతం చిత్రం కోసం చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఆర్డి బర్మన్.

0: మీరు విన్న ఆ పాట గీతాంజలి. చిత్రం కోసం చిత్ర పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి డ్యూయెట్. చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన రాజశ్రీ, సంగీతం ఆర్ రెహమాన్.

0: మీరు విన్న ఆ పాట వసంత కోకిల. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన గోపి, సంగీతం ఇళయరాజా.
1: అచానక్ పైసో కి జరూరత్ హై తో బేఫిక్ర హో జాయే క్యూంకి ట్రస్ట్ హై.
2: అగర్ ఆప్కే ఘర్ మే పురానా సోనా రఖా హై తో ఉసే లే ఆయే ట్రస్ట్ కే పాస్ ఔర్ పాయే ఉస్కీ సబ్సే బెహతర్ కీమత్. కిసీ భీ జ్వెలర్ సే ఖరీదా హువా సోనా హో, ట్రస్ట్ ఆప్కో సిర్ఫ 10 మినిట్ మే 100% భరోసే ఔర్ పూరీ పారదర్శితా కే సాథ్ దేగా సోనే కీ సహీ కీమత్.
1: అభీ కాల్ కరే 8592916917 పర్. ట్రస్ట్ హై నా?

0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, ఈ డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా అబ్బాయి వచ్చేది.
0: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమేంది, నువ్వు మామూలుడు కాదే.
1: అరే దీనికేనా రా అబ్బాయి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్.
0: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
1: రే ఏమ్మా
0: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ కా సవాల్ ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి.
1: అమ్మా
0: తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? భగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
4: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయి ఉంటే

0: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెళ్లి చిత్రం కోసం మనో చిత్ర బృందం పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: సంగీతం ఎంఎం కీరవాణి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
5: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
4: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి చెట్టు కింద ప్లీడర్. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా.

0: మీరు విన్న ఆ పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాండ పాట, రచన భువనచంద్ర, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
2: ట్రస్ట్?
1: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకు.

వస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీ తో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూన మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి బృందావనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. రచన వెన్నెలకంటి, సంగీతం మాధవ పెద్ది సురేష్.

0: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నాలుగు వర్గాల సంక్షేమం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు వందేమాతరం గేయాన్ని అవమానించారంటూ బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నిరసనలో భాగంగా పూర్తి వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జింబాబ్వేలోని కరిబా సరస్సులో మోతాదుకు మించి ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ బోటు బోల్తా పడిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 84 చేరింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ బృందాలు 77 మందిని సురక్షితంగా రక్షించాయి. కాచిగూడ తిరుచానూర్ మధ్య వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల 20 నుంచి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. గురువారం రాత్రి కాచిగూడలో బయలుదేరి శుక్రవారం

తిరుచానూర్ చేరుకునే ఈ రైలు మళ్లీ అదే రోజు సాయంత్రం తిరుగు పయనమై శనివారం ఉదయం కాచిగూడ చేరుకుంటుంది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డార్విన్ టెస్ట్లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. నెదర్లాండ్లోని వేగనర్ స్టేడియంలో ఈరోజు జరిగే FIH హాకీ ప్రపంచకప్ పూల్ డి 2వ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది. తొలి మ్యాచ్లో భారత్ 3-1తో వేల్స్పై, ఇంగ్లాండ్ 4-1తో పాకిస్తాన్పై గెలిచాయి. పూల్ టాప్ స్థానాన్ని నిర్దేశించడంలో ఈ విజయం 2 జట్లకు కీలకమని భావిస్తున్నారు. 2026 BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేటి నుంచి భారత్లో ప్రారంభం కానుంది. 2009 తర్వాత దేశంలో ఈ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇందులో PV సింధు, లక్ష్యసేన్, సాత్విక్ చిరాగ్ జోడీ భారత్ తరపున పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి ఊపిరి చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం గోపీ సుందర్.

మీరు విన్న ఆ పాట ఆ ఆ చిత్రం కోసం రమ్య సాయి శివాని రాహుల్ నంబియారు పాడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శతమానం భవతి చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, రమ్యా బెహ్రా, మోహన భోగరాజు పాడిన పాట, రచన శ్రీమణి, సంగీతం మిక్కీ జే మేయర్.

మీరు విన్న ఆ పాట ధ్రువ చిత్రం కోసం పద్మలత స్నిగ్ని పాడిన పాట. రచన చంద్రబోస్, సంగీతం హిప్ హాప్ తమిళ్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి అలా మొదలైంది చిత్రం కోసం కళ్యాణి మల్లిక్ నిత్యామీనన్ పాడిన పాట. రచన అనంత శ్రీరామ్, సంగీతం కళ్యాణి మల్లిక్.

మీరు విన్న ఆ పాట సై. చిత్రం కోసం ఎంఎం కీరవాణి, చిత్ర పాడిన పాట. రచన శివశక్తి దత్త, సంగీతం ఎంఎం కీరవాణి. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఓ బేబీ. చిత్రం కోసం నూత్ర మోహన్ పాడిన పాట. రచన భాస్కర్ భట్ల, సంగీతం మిక్కీ జే మేయర్.

మీరు విన్న ఆ పాట అలవైకుంఠపురంలో. చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి మంగిలిపాండు పాట, రచన కాసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ థమన్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి తండేల్. చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి హరిప్రియ పాండు పాట, రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది?
0: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమేంది, నువ్వు మామూలుడు కాదే.
1: అరే దీనికేనా రా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
0: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
1: రే ఏం మామా,
0: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ గా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడు ఎలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
4: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయమైతుంది.
4: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చేయి.

0: డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
1: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
1: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
0: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి, మిరాయ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం హరి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పినా మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయన కూడా ఇట్లనే మన ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి టిమ్స్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. దీంతో ఆసుపత్రి నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది. కేసీఆర్ హయాంలో 2679 కోట్లతో శంకుస్థాపన చేసిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను పూర్తిస్థాయి వసతులు, తాగునీరు కల్పించకుండానే హడావిడిగా ప్రారంభిస్తున్నారని, ఉచిత వైద్యానికి బదులు ఫీజులు వసూలు చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ముసాయిదా జాబితాలో ఓటర్ల వివరాలు, తొలగింపులు, మార్పులు, అభ్యంతరాలు, క్లెయిమ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్తీ ఆహారం, నకిలీ మందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తెచ్చిన టీఎస్ సేఫ్ చీఫ్గా ఐపీఎస్ అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాల వల్ల విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యూజీసీ నెట్ పరీక్షలలో 3 పేపర్లు రద్దు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పరీక్ష రాసిన అభ్యర్థులు రద్దు వల్ల సెప్టెంబర్లో మళ్లీ రాయాల్సి రావటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా అశోక్ధామ్ శివాలయంలో శ్రావణమాసం 3 సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 7 మరణించగా పలువురు గాయపడ్డారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ అయింది. 3 రోజు ఆట మొదలైన కొంతసేపటికే భారత్ మరో 2 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 36 పరుగులతో క్రీజులో ఉంది. 2026 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేటి నుంచి భారత్లో ప్రారంభం కానుంది. 2009 తర్వాత

దేశంలో ఈ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇందులో పివి సింధు, లక్ష్యసేన్, సాత్విక్ చిరాగ్ జోడి భారత్ తరపున పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@airnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

జాతి రత్నాలు ఈ చిత్రంలోని పాట రామ్ మిర్యాల పాడగా విన్నాం. సాహిత్యం రామజోగేష్ శాస్త్రి గారు, స్వరకల్పన రాధన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

30 ఈ చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ కల్పన.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్.

0: కొంపతీసి నువ్వు వాళ్ళ ఇంకు మీద వస్తలే కదా.
1: లేదురా గవ్వని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
0: మన మూన మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: అట్లా చేసిండారా?
0: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆరాధన చిత్రం కోసం సుశీల పాడిన శ్రీశ్రీ గారి గీతం అది ఎస్ రాజేశ్వరరావు గారు స్వరకల్పన. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహమ్మద్ రఫీ పాడిన పాట, ఈ చిత్రం ఆరాధనే.

0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, ఈ డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా అబ్బాయి వచ్చేది?
0: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమేంది, నువ్వు మామూలుడు కాదే.
1: అరే దీనికేనా రా అబ్బాయి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్.
0: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
1: రే ఏంది మామా,
0: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసే. తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసే. తినమ్మా, తినవే.
2: ఒక పక్క తన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జయ వంశీధర్ గారి సంతూరు వాదనం విందాం. వాద్య సహకారం తబలా శ్రీ పి మురళి, తాన్పుర శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. వినండి వంశీధర్ గారి సంతూరు వాదనం.

హలో, అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి యువత రంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శశిరేఖ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సంస్కృతిలో దేశభక్తి, కల్చర్ అండ్ కరేజ్. ఇప్పుడు సరిగ్గా గడియారంలో సమయం 12:11 వస్తుంది. మార్నింగ్ హడావిడి మొత్తం ముగిసి వర్క్ టేబుల్ మీద కాస్త బద్ధకం మొదలైన టైం. అప్పుడే లంచ్ బాక్స్లో ఓపెన్ చేయాలా వద్దా అని చూస్తున్న టైం. సో డోంట్ వరీ, మీ ఆఫ్టర్నూన్ డ్రోజీనెస్ని తరిమి కొట్టి అదిరిపోయే ఎనర్జీ నింపడానికి నేను వచ్చేసానుగా. ఇక మొదలెడదామా? అలాగే మొదలు పెట్టే ముందు ఒక మంచి పాటతో మొదలు పెడదాం, బాగుంటుంది.

సరే, మనం ఇప్పుడు నోము గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ పాట ఎందుకు వేసాను తెలుసా? ఈరోజు శ్రావణ సోమవారం, ముఖ్యంగా మీ అందరికీ శ్రావణ సోమవారం అలాగే నాగపంచమి శుభాకాంక్షలు. ఈరోజు 17 సోమవారం. ఈ మధ్యాహ్నం చాలా స్పెషల్ వైబ్తో మొదలైంది. ఒకవైపు మనల్ని పండుగ మూడులోకి తీసుకెళ్ళి పవిత్రమైన శ్రావణ సోమవారం, అలాగే నాగుల పంచమి, ఇంకొక వైపు రోమాలు నిక్కబొడుచుకునే మన దేశభక్తి చరిత్ర. ముందుగా ఇవాల్టి ట్రెడిషనల్ స్పెషల్ గురించి మాట్లాడుకుందాం. అదే శ్రావణ సోమవారం, పైగా నాగుల చవితి. నాగుల పంచమి అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఆ నువ్వుల ముద్దలు,

చలిమిడి ప్రసాదాలు. ఐ థింక్ ఈ పాటికి చాలామంది లంచ్ బాక్స్లో రెగ్యులర్ ఫుడ్తో పాటు ఆ స్పెషల్ ప్రసాదం కూడా చేరిపోయి ఉంటుంది కదూ. అంతేకాదు, మన తెలుగు సినిమాల్లో పాము పగబట్టడం గురించి వచ్చినని క్రియేటివ్ సీన్లు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. కంట్లో ఫోటో పడిపోవడం, 20 ఏళ్ల తర్వాత వచ్చి రివెంజ్ తీర్చుకోవడం, ఇలాంటి సీన్లు చూసి చిన్నప్పుడు మనలో ఎంతమంది నిజంగా రాత్రిపూట చీకట్లో నడవడానికి భయపడ్డారు చెప్పండి. ఓకే, జోక్స్ అపార్ట్, జోక్స్ పక్కన పెడితే పెద్దయ్యాక తెలిసింది ఏంటంటే, మన పెద్దలు మన సంస్కృతిలో చెట్లను, జంతువులను, ముఖ్యంగా పాములను కూడా ప్రకృతిలో భాగంగా గౌరవించాలి, కాపాడాలి అని, అలాగే ప్రకృతిని, అందులోని జీవ వైద్యాన్ని ప్రజల రూపంలో ఎలా గౌరవించాలో, పర్యావరణలో పాముల పాత్ర ఎంత ముఖ్యమో ఆనాడే మన పెద్దవాళ్ళు మనకు ఈ పండుగ రూపంలో నేర్పించారు.

మన సాంప్రదాయంలో నాగపంచమి అంటే నాగదేవతకు పూజించే రోజు. కానీ దీని వెనుక ఉన్న అసలు సందేశాన్ని మనం ఈ రోజుల్లో కూడా అర్థం చేసుకోవాలి. సాధారణంగా పాములను చూస్తే మనం భయపడతాం, కానీ ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అలాగే పాములు కూడా పర్యావరణ సమతుల్యతలో భాగం. ముఖ్యంగా ఎలుకలు సంఖ్యను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. అందుకే నాగపంచమి మనకు ఒక మంచి విషయం చెబుతుంది. మనకు నచ్చని జీవి అయినా ప్రకృతిలో దాని ముఖ్యతను గుర్తించి గౌరవించాలి అని.

ఇక ఈ శ్రావణ సోమవారం కూడా శ్రావణమాసం శివుడికి ప్రత్యేకమనేదిగా మన పెద్దవాళ్ళు మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. శివుడి మెడలో నాగు ఉండడం వల్ల కూడా నాగపంచమి శివారాధనకు ఒక అందమైన అనుబంధం కల్పిస్తుంది. సో యూత్కు నేను చెప్పాలనుకునే

విషయం ఒకటే, పండుగ అంటే కేవలం పూజలు చేయడం, ప్రసాదాలు తీసుకోవడం మాత్రమే కాదు, ఆ పండుగ మనకు ఏం నేర్పిస్తోంది అనేదే ఇక్కడ ఆలోచించాలి. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లలకు ఈ పండుగను ఒక సాంప్రదాయంగా, ఒక ఆచారంగా చెప్పడం కంటే మారుతున్న కాలానికి తగ్గట్టు మనలోని మంచి ఆలోచనలను మేల్కొలిపేవిగా ఉండేట్టుగా చెప్పండి. దేవుడికి గుడిలో పూజించడం ఎంత ముఖ్యమో, దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని, జీవరాశులను కాపాడడం

0: జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఇప్పుడు మన ట్యూన్ కొంచెం మారుద్దాం. ఈరోజు 17 ఆగస్టుకి మరో చరిత్రకు ప్రాధాన్యం కూడా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పేరు ఉంటే మీ ఇంట్లో రివెంజ్ కాదు, దేశభక్తి ఉప్పొంగుతుంది. ఆయన పేరు మదన్ లాల్ ధింగ్రా. 1909 ఆగస్టు 17 సరిగ్గా ఇదే రోజున ఆయన ఉరికొయ్యను ముద్దాడారు. అది బ్రిటిష్ పాలన తారాస్థాయిలో ఉన్న కాలం. లండన్లోని ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సన్నివేశంలో భారతీయులపై దౌర్జన్యం చేస్తున్న బ్రిటిష్ అధికారి సర్ కర్సన్ వైలీని అందరి ముందు ధైర్యంగా ఎదుర్కొని గుండెల్లో గురిపెట్టి మరీ కాల్చేశాడు మదన్ లాల్ ధింగ్రా. అరెస్టు చేసి కోర్టులో విచారణ జరుపుతున్నప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? నా దేశం మీద జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిపోయి దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి నేను గర్వపడుతున్నాను అని కోర్టు ముందే నిర్భయంగా ప్రకటించారు.
4: अचानक पैसों की जरूरत है तो बेफिक्र हो जाइए, क्योंकि ट्रस्ट है.
5: अगर आपके घर में पुराना सोना रखा है तो उसे ले आइए ट्रस्ट के पास और पाइए उसकी सबसे बेहतर कीमत. किसी भी ज्वेलर से खरीदा हुआ सोना हो, ट्रस्ट आपको सिर्फ 10 मिनट में 100% भरोसे और पूरी पारदर्शिता के साथ देगा सोने की सही कीमत.
4: अभी कॉल करें 8592916917 पर. ट्रस्ट है ना?
3: అంతలోగా ఒక మంచి దేశభక్తి సాంగ్ విందామా?

0: హరి భయంకరుడు కట్ట బ్రహ్మణా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన.
1: చెంతుకు కట్టాలి రా శిస్తు, నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకుడు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా?
0: అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

తంగి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా. బడుకు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తులు ఉప్పెనైతే ఆ చంద్రని పుల తండ్ర గొడ్డని పన్ను గడతది చూడరా.

పుణ్యభూమి నా దేశం. అందుకే ఆ మాటలో అంత పౌరుంది కాబట్టే ఎంతోమంది మహావీరులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఒక చిన్న మాట అంటే కూడా వాళ్ళు ఓర్చుకోలేనంత పౌరుషం ఉంటుంది వాళ్ళలో. అంతటి దేశభక్తుడిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిన రోజు ఈరోజు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల జోష్లో ఉన్న మనం ఇలాంటి విప్లవ వీరుల త్యాగాలను కూడా ఒక క్షణం గుర్తుంచుకోవాలి. విదేశీ గడ్డపై మన దేశం ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఆ ధైర్యశాలి అంతటి దేశభక్తిని ప్రదర్శించి ఆ 25 ఏళ్ల యువకుడి వర్ధంతి నేడు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన వెంటనే వచ్చే ఈ రోజున ఇలాంటి నిజమైన అమరవీరుని ఒక్కసారి స్మరించుకోవాలి. చూసారా, మన సంస్కృతి, భక్తి, ప్రకృతి మీద గౌరవం ఇన్ని విషయాలు ఉన్నాయో, మన దేశ చరిత్రలో వీరుల త్యాగాలు కూడా అంతే స్ఫూర్తినిస్తాయి. సో మై డియర్ లిజనర్స్, ఈ ఆఫ్టర్నూన్ బద్ధకాన్ని పక్కన పెట్టేయండి, చక్కగా లంచ్ ఎంజాయ్ చేస్తూ మనసులో ఈ వీరుల స్ఫూర్తిని నిలుపుకొని మిగిలిన రోజంతా రాక్ చేయండి. సో ఇదండి ఈనాటి యువతరంగం కార్యక్రమం. మన కార్యక్రమంలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తుంది మీ శశిరేఖ. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ ధామ్ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 2 పాటు జరిగే ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును ప్రారంభిస్తూ మంత్రి మాట్లాడుతూ బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను, సంబంధిత అంశాలు, సిఫార్సులను పరిశీలించి ఈ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఈ సదస్సులో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల అధిపతులు పాల్గొని బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లోని కీలక ప్రాధాన్యతలు, అభివృద్ధి అంశాలపై చర్చిస్తున్నారు.
1: On the basis of a well-researched set of documents which have been shared with you in advance, will hopefully provide that substantive meat for the committee to also look at. So the committee would probably have that material before them, even as they deliberate. And even as they deliberate to give us their thoughts and also the recommendations which will help us to clearly understand where the committee wants India to go towards Vikasit Bharat and in that the role of banks.
0: PM గతిశక్తిలో భాగంగా ఇప్పటివరకు సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదం కోసం సిఫారసు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. వీటిలో 256 ప్రాజెక్టులు మంజూరు కాగా ప్రస్తుతం 198 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలులో ఉన్నాయని ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశంలో చెప్పారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి సమగ్ర ప్రణాళికగా, అలాగే మౌలిక వసతుల ప్రాజెక్టుల సమన్వయ అమలును నిర్ధారించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిని పర్యవేక్షించడానికి జియోస్పేషియల్ డేటా, శాటిలైట్ ఇమేజరీ, ఏపీఐ ఇంటిగ్రేషన్ని ఉపయోగించి డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో వివిధ మంత్రిత్వ శాఖలను, రాష్ట్రాలను సులభతరం చేయడం గతిశక్తి లక్ష్యమని ఆ శాఖ తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు పాట్నాలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఈఎల్సీ 2.0 ప్రారంభిస్తారు. పౌరులకు ఎన్నికల అవగాహన, డిజిటల్ భాగస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఈఎల్సీ 2.0 అందుబాటులోకి తీసుకువస్తున్నారు. యువతకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎన్నికల సంఘం 2018 ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లను ప్రారంభించింది. ఈఎల్సీ 2.0 కింద రానున్న 6 దేశవ్యాప్తంగా 15,00,000 పాఠశాలలు, 70,000 కళాశాలలు, 1420 విశ్వవిద్యాలయాల్లో ఈఎల్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లడఖ్, జమ్మూకాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సెస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా

నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడక్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సనత్నగర్లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాలు నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ICU పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసే AI ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ ధామాలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ మార్గంలోకి ప్రవేశించారు. అక్కడ కూలిన ఒక విద్యుత్ స్తంభం నుంచి కరెంటు ప్రవహిస్తుందనే పోకార వ్యాపించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి ఒకరిపై ఒకరు పడి ఈ విషాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే లఖీసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి స్థానిక పరిపాలన యంత్రాంగం సేవలు అందిస్తుందని మోదీ తెలిపారు. ఈరోజు అమరవీరుడు మదన్లాల్ దింగ్రా వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. మదన్లాల్ దింగ్రా జీవితం అసమాన ధైర్యం, అకుంఠిత దేశభక్తి, నిస్వార్థ సేవకు ప్రతిరూపమని సామాజిక మాధ్యమ పోస్టులో బిర్లా పేర్కొన్నారు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ దేశ స్వాతంత్ర్యం కోసం మదన్లాల్ దింగ్రా విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. లండన్లో నివసిస్తున్న కాలంలో కూడా భారత దాస్యానికి వ్యతిరేకంగా గళమెత్తారని స్పీకర్ గుర్తు చేశారు. వారు చేసిన త్యాగం ఆనాటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను, ఆత్మగౌరవాన్ని, దేశభక్తిని మరింత రగిల్చిందని, అది ఇప్పటికీ నేటి యువతకు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయని ఓం బిర్లా పేర్కొన్నారు. ఈరోజు నాగపంచమి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ప్రకృతి పట్ల భక్తి, సమస్త జీవుల పట్ల దయ, అలాగే సహజీవన భావనలు ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్లోని బంకురా, జరిగ్రామ్, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. మ్యాచ్ 3వ రోజు ఆటలో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో రాణించగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు భోజన విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. శ్రీలంక ఇంకా 363 పరుగుల వెనుకంజలో ఉంది. యూజీ సెనెట్ జూన్ 2026 పరీక్షలు దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. FIH

0: హాకీ ప్రపంచకప్లో భాగంగా ఈ సాయంత్రం జరిగే పూల్ డి రెండో మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. నెదర్లాండ్స్లోని అమ్స్టెల్ వీన్లోని వాగనేర్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలముల ప్రకారం సాయంత్రం 6:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ముఖ్యాంశాలు. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం

0: ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సనత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కళ్యాణ లక్ష్మి షాదే ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 22A భూముల సమస్యను జాప్యం లేకుండా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈవేళ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల కానుంది. వరంగల్ గడ్డకు గొప్ప చరిత్ర, పోరాట స్ఫూర్తి, ప్రజా చైతన్యం ఉన్నాయని, వరంగల్ అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో నిన్న సాయంత్రం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. అంతకుముందు ముఖ్యమంత్రి దాదాపు 484 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. పరకాల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రంపై భారీగా అప్పుల భారాన్ని మిగిల్చినప్పటికీ ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని ఏకకాలంలో ముందుకు తీసుకువెడుతోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను క్రమబద్దీకరిస్తూనే రైతులు, మహిళలు, నిరుపేదలు, యువత, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
2: 32 నెలల్లో వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్ కు 30,000 కోట్ల రూపాయలు. ఈ రోజు రైతుల ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారం మోసింది. మొత్తంగా రైతుల కోసం 1,70,000 కోట్లు ఈ 30 నెలల ప్రభుత్వంలో రైతుల కోసం ఖర్చు పెట్టినం.
1: హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ప్రారంభిస్తారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1,082 పడకలు, వాటిలో 300 ICU బెడ్లు ఉన్నాయి. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు పరీక్షల నమూనాలను వెంట వెంటనే తరలించే AI ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హయాంలో నిర్మాణాలను ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ ప్రచారం కోసమే వాడుకుంటోందని హరీష్ రావు విమర్శించారు. 1,000 కోట్లతో కట్టిన ఆసుపత్రిని కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం శోచనీయమన్నారు. రాజకీయ కక్షతో పనులు ఆలస్యం చేయకుండా టిమ్స్ వరంగల్ మల్టీ స్పెషాలిటీ, నిమ్స్ కొత్త బ్లాకుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేదల నుంచి ఫీజులు వసూలు చేయకుండా ఆసుపత్రిలో పూర్తి ఉచిత వైద్యం అందించాలని స్పష్టం చేశారు. జాతీయ గేయం వందే మాతరంను కాంగ్రెస్ అగ్రనేతల అసహనం, నిర్లక్ష్యంతో అవమానించడం దేశద్రోహ చర్యని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామచంద్రరావు విమర్శించారు. స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరి పోసిన పవిత్ర గేయాన్ని అగౌరవపరిచినందుకు కాంగ్రెస్ నాయకత్వం యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అడవుల్లో నక్సల్స్ అనంతం చేస్తుంటే అర్బన్ నక్సల్స్ నగరాల్లోని విశ్వవిద్యాలయాలను అండాగా చేసుకుని యువతలో దేశ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమగ్రత, ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న ఇటువంటి కుట్రలను విద్యార్థి లోకం అప్రమత్తమై తిప్పికొట్టాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదలకు అండగా ఉన్న ఈ పథకాలను ఎత్తివేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. ప్రభుత్వం మోసపూరిత వైఖరికి నిరసనగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2014లో కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకాలు పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయని, కోవిడ్ సంక్షోభంలోనూ లక్షలాది కుటుంబాలకు సహాయం అందించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం

ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ లోపభూయిష్ట జీవుల వల్లే హైకోర్టు స్టే ఇచ్చిందని, ఆ స్టే ఎత్తివేతకు డివిజన్ బెంచ్ను ఆశ్రయించనున్నామని చెప్పారు. ప్రజాధనాన్ని పారదర్శకంగా గ్రీన్ ఛానల్ ద్వారా పేదలకు అందిస్తామని వివరించారు. అలాగే రేపు ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని కూడా వెల్లడించారు. ఈరోజు జరగవలసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందువల్ల వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో కేఆర్ఎంబి నేటి సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది. ఎస్ఏఆర్ ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నట్టు కలెక్టర్ గారి మాగారావు చెప్పారు. ప్రతి ఓటరు తమ పేరు, చిరునామా తదితర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా తప్పులు, అభ్యంతరాలుంటే ఎన్నికల అధికారులను సంప్రదించి సవరించుకోవచ్చని చెప్పారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తూ పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిషేధిత 22A భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు చేశారు. 22A నెపంతో ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా జాప్యం లేకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నిషేధిత జాబితాలోకి ఆ భూమి ఎందుకు వచ్చిందో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిజమైన హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములను కాపాడాలని ఆదేశించారు. త్వరలోనే ప్రజల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సోమవారం నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తులతో ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. సిరిపూర్ ఎంపీడీవీ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రసాద్కు అనాథ పిల్లలు తమకు ఆశ్రయం కల్పించాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో మాత్రమే ప్రజావాణి ప్రతి సోమవారం కొనసాగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. దీంతో మండల స్థాయి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుందని ఎంపీడీఓ చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 14 ఏళ్లుగా ఛార్జీలు పెరగకపోవడం, పెరిగిన నిర్వహణ ఖర్చును దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులపై భారం పడకుండా ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఒక్కో ఆటోకు 150,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ఈవేళ 2,64,80,84,214 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ జాబితా విడుదలవుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు రాజకీయ పార్టీలతో సీఈఓ సమావేశమై ముసాయిదా తదుపరి ప్రక్రియపై వివరణిస్తారు. సాయంత్రం 4:30 గంటలకు మీడియా సమావేశం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 73 లక్షల ఓట్లు తగ్గగా, ఎన్యూమరేషన్ ఫాలోఅప్ ఇచ్చిన వాళ్ళు సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు పొందిన ఓటర్లు ఈసీ నిర్ణయించిన 12 రకాల పత్రాల ద్వారా తమ అర్హతను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి పర్వదిన వేడుకలు భక్త శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఆలయాల భక్తులతో పోటెత్తాయి. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో నాగుల పుట్టల వద్దకు చేరుకుని పాలు, పసుపు, కుంకుమ పువ్వులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పాకృతి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తూ తమ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సర్పదోషాల నుంచి ఉపశమనం లభించాలని భక్తులు వేడుకున్నారు. మంచిర్యాల జిల్లాలో నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయం, రామాలయాల్లో నాగదేవతలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని సిరిసిల్ల, విమలవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలలోని గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పుట్టల్లో పాలు పోసి ముక్కులు చెల్లించుకుంటున్నారు. వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నాగసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, సోనేరావు దంపతులు, కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగుల పంచమి ప్రతి ఇంట్లో కాంతులు విరజిమ్ముతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పుట్టల దగ్గరికి వెళ్లి పాలు పోసి నైవేద్యాలు పెట్టి తమ కోరికలు నివేదించారు. నాగుల పంచమి కావడంతో జిల్లాలోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. రాష్ట్రంలో ఈవేళ రేపు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. బంగాళాఖాతంలో రుతుపవన

విస్తరించడం వల్ల ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల్లో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సనత్ నగర్లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 22A భూముల సమస్యను జాప్యం లేకుండా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో ఓడినదెవరు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక వింటారు.
2: కార్తీక శాఖశాల శాఖాహారం అన్న బోర్డు చదువుతూ డ్రైవర్ కారాపోసారి అన్నది పాతికేళ్ల స్వరూప. విలాసంగా కారిడోర్ తెరుచుకుని హైహీల్స్ టకటకలాడిస్తూ షాప్ లోపలికి వెళ్ళింది. అది ఒక కర్రీ పాయింట్. అక్కడ కొన్ని అరలున్న అద్దాల షెల్ఫులు, ప్రతి అరలోనూ పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలలో 2-3 రకాల కూరలు, పప్పు, సాంబారు, చారు, పులుసు మొదలైన ఐటమ్స్తో పాటుగా ఒక పెద్ద క్యాజరోల్లో వేడివేడి చపాతీలున్నాయి. ఇద్దరు ముగ్గురు కుర్రాళ్లు కస్టమర్లను అటెండ్ అవుతూ వాళ్ళు అడిగిన కూరలను కట్టిస్తూ నిర్విరామంగా పనిచేస్తున్నారు. క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుని డబ్బు, ఆన్లైన్ పేమెంట్లు కలెక్ట్ చేస్తోంది కార్తీక. హలో కార్తీక, బాగున్నావా అన్న గొంతు వినిపించి ఎదురుగా ఉన్న యువతిని తలెత్తి చూసింది. అప్రయత్నంగా ఆమె భుజాలు నిటారుగా అయ్యాయి. స్వరూప, ఆమె పెదవులు అప్రయత్నంగా కదిలాయి. హేయ్, బాగానే గుర్తుపట్టావే. అవును, నేను నీ చిన్నప్పటి క్లాస్మేట్ స్వరూపనే. 5వ క్లాస్ తర్వాత కనీసం 10th వరకన్నా చదువుకున్నావా లేక చదువు మానేసావా? ఎగతాళిగా షాపంతా కలయి చూస్తూ అంది స్వరూప. చిన్నగా నవ్వింది కార్తీక. ఏంటి జవాబు చెప్పవు, ఈ షాపును మీరింక వదిలిపెట్టరా? అన్నం పెట్టిన దేవతను వదల్లేం కదా స్వరూప. నువ్వెలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు ఆప్యాయంగా అడిగింది కార్తీక. అప్పటికే ఆమె సైగనందుకున్న రవి అనే అబ్బాయి పక్కనున్న ఐస్ క్రీమ్ షాప్ నుండి ఒక కూల్ డ్రింక్ తెచ్చి స్వరూపకు అందించాడు. దాన్ని అందుకుంటూ, నేను లా చేశాను, మా డాడీకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడ మంచి స్కూల్లో చదివే అదృష్టం కలిగింది. కాకపోతే చదివైన వెంటనే నాకు ఒక మల్టీ మిలీనియర్ సంబంధం రావడంతో ఇక ఉద్యోగం చేసే అవసరం గానీ ప్రాక్టీస్ పెట్టే అగత్యం గానీ లేకపోయాయి. అయినా ఉద్యోగాలు, ఇలాంటి చిల్లర వ్యాపారాలు మీకు తప్పవు గానీ మాకెందుకు? ప్రస్తుతం నేను అమెరికాలో సెటిల్ అయ్యాను. ఈరోజు సాయంత్రం ఇక్కడ మా మామయ్య కొడుకు రిసెప్షన్ ఉంటే ఇక్కడికి వచ్చాను. మీ షాపు బోర్డు చూడగానే నిన్ను చూడాలనిపించింది చెప్పింది స్వరూప. ఆమె కళ్లల్లో అదే నిర్లక్ష్యం, అదే అహంకారం, అదే గర్వం. నువ్వేం మారలేదు స్వరూప, నిర్మలంగా నవ్వింది కార్తీక. అవును, నువ్వు మారలేదు, బహుశా అదే నూనె కంపు. గట్టిగా నవ్వి, వస్తానోయ్, నాకు టైం అవుతోంది అంటూ వెళ్లిపోయింది స్వరూప. ఓ నిట్టూర్పు విడిచి తిరిగి పనిలో పడింది కార్తీక. 16 సంవత్సరాల క్రితం స్కూల్లో చదువుకున్నప్పటి సంఘటనలు కార్తీకకు గుర్తుకొచ్చాయి.

ఏయ్, దూరంగా కూర్చో, జరుగు! గట్టిగా కసిరింది స్వరూప కార్తీకను. చిన్నబుచ్చుకుంది కార్తీక. ఏ, ఎందుకు జరగాలి? అడిగింది ఉక్రోషంగా. నీ బట్టలు నూనె కంపు, నువ్వు చెమట కంపు, ఏసుడింపుగా అంది స్వరూప. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా కొద్దిగా దూరంగా జరిగి కూర్చుంది కార్తీక. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ అంటూ వచ్చింది ఆ 5వ క్లాస్ టీచర్ అయిన వనిత. గుడ్ మార్నింగ్ టీచర్, కోరస్గా పలికారు విద్యార్థులంతా. ఇదిగో మీ హాఫ్ ఇయర్లీ పరీక్షల ఫలితాలు వచ్చేసాయి, క్లాస్ అవ్వబోయే ముందు మార్కులు చెబుతాను అని పాఠం చెప్పసాగింది వనిత. పాఠం అన్యమనస్కంగా వింటూ తనకు రాబోయే మార్కుల గురించే ఆలోచించసాగింది స్వరూప. ఈసారి తనకు ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ అనుకుంది. అవును మరి, క్వార్టర్లీ అవగానే తన నాన్నగారు ట్యూషన్ పెట్టించారు కదా, అందుకని ఈసారి కూడా తనకే క్లాస్ ఫస్ట్ రావాలి. ఆలోచనలో పడిన స్వరూప టీచరు డస్టర్తో టేబుల్ మీద కొట్టి శబ్దం చేయడంతో ఈ లోకంలోకి వచ్చింది. పిల్లలు, అటెన్షన్ ప్లీజ్. ఈసారి అన్ని సబ్జెక్ట్స్లోనూ స్వరూప కార్తీక పోటీ పడ్డారు, అయితే యావరేజ్ తీసినప్పుడు ఆగింది వనిత కావాలనే. స్వరూప కార్తీక ఉత్కంఠగా చూడసాగారు. కార్తీకకు 95%, స్వరూపకు 94.5% వచ్చాయి. 3వ స్థానంలో 90% మార్కులతో హరిణి ఉంది. గర్ల్స్, మీరందరూ వీరందరికీ క్లాప్స్ కొట్టాలి. మిగిలిన వారికి కూడా 60%కి ఎక్కువే వచ్చినా ఇంకా కృషి చేయవలసి ఉంది, చెప్పింది వనిత. పిల్లలంతా 1వ స్థానాలలో ఉన్నవారికి తమ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేశారు. వనిత ఆ వారానికి అదే ఆఖరి క్లాస్ అవడంతో, అందరూ రేపు ఎల్లుండి బాగా చదువుకోండి, పెద్ద పరీక్షల్లో అందరికీ బెస్ట్ మార్క్స్ రావాలి, సరేనా, హ్యాపీ వీకెండ్ అని చెప్పి క్లాసు నుంచి బయటకు నడిచింది. అప్పటి వరకు తన ఉక్రోషాన్ని బిగబట్టుకుని ఉన్న స్వరూప ఒక్కసారిగా కార్తీక మీద పడి ఆమె జడ పట్టుకుని బలంగా లాగుతూ, చెత్తమొహమా, నీకు ఫస్ట్ రావడమేమిటే అంది గట్టిగా. జడ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ నొప్పి నడుచుకుంటూ తాను ఉక్రోషంగా అంది కార్తీక. బాగా చదువుకుంటే మార్కులు రావా? ఎప్పుడు నువ్వే ఫస్ట్ రావాలా? ఎవ్వరూ రాకూడదా? రాకూడదు, ఇంకెవరైనా రావచ్చు కాని నువ్వు రాకూడదు. అసలు నువ్వు నన్ను ఎప్పుడూ గెలవకూడదు, పదునుగా ఉన్నాయి స్వరూప మాటలు. ఎందుకు? అంతే, అసలు నువ్వు మాతో సమానంగా ఈ బళ్ళోనే చదవకూడదు. మాది పెద్ద మేడ, నీది పాక ఇల్లు, నీకు నాన్న లేడు. పొద్దస్తమానం ఆ కర్రీ పాయింట్లో పడి కూరలు అమ్ముతూ ఉంటుంది మీ అమ్మ. నీకు మంచి బట్టలు లేవు, నీ దగ్గర ఎప్పుడు నూనె వాసన వస్తూ ఉంటుంది. అసలు నువ్వంటే నాకు అసహ్యం, గట్టిగా అరిచింది స్వరూప. కార్తీక బ్యాగును లాక్కుని దూరంగా విసిరేసింది. బ్యాగ్ వెళ్లి గోడకు కొట్టుకోవడంతో లోపల పుస్తకాలన్నీ బయటకి చెల్లా చెదరుగా పడిపోవడమే కాకుండా ఖాళీ టిఫిన్ బాక్స్కి గోడ తగిలి సొట్టపడింది. కార్తీకకు చాలా అవమానంగా అనిపించింది. ఉండు స్వరూప, నీ పని హెచ్ఎం గారితో చెబుతాను, ఉక్రోషంగా అంటూ ఆ బ్యాగ్ను అలాగే వదిలిపెట్టి హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి బయలుదేరింది కంప్లైంట్ చేయడానికి. వెంటనే వాళ్ళ క్లాస్ లీడర్ అయిన వల్లి ఆమెను అడ్డుకొని కార్తీక భుజం చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా క్లాసులో ఓ మూలకు తీసుకువెళ్ళింది. కార్తీక, హెచ్ఎంకి కంప్లైంట్ చేయకు, వదిలేసేయ్, స్వరూపతో పాటుగా నిన్ను కూడా పనిష్ చేస్తారే అంది బెదిరిస్తూ. అసలు నేనేం చేశానని స్వరూపకంత కుళ్ళు? ఇలా నా బ్యాగ్ని విసిరేయటం, నన్ను జుట్టు పట్టుకుని లాగడం ఏమిటి? నేను హెచ్ఎం గారికి కంప్లైంట్ చేసే తీరుతాను, పనిష్మెంట్ ఇవ్వని ఇద్దరికి, ఏం పర్వాలేదు, కీచుగా అరిచింది కార్తీక. పోన్లేవే, దాని పాపాన అదే పోతుంది, వదిలే. చూడు, వాళ్ళ నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్, మనకెందుకు? మళ్ళీ ఆ కక్షతో మీ అన్నయ్య మీద ఏదైనా కేసు బనాయిస్తే చాలా కష్టం. నా మాట విను, వదిలే. వల్లి తనకి హితవు చెబుతుందో, స్వరూపను రక్షించడానికి కంకణం కట్టుకుందో అర్థం కాలేదు కార్తీకకు. తండ్రి చనిపోయిన తర్వాత తామెంత ఇబ్బంది పడ్డారో. అన్నయ్య 10వ తరగతితో చదువాపేసి మేనమామ సహాయంతో తల్లితో పాటుగా షాప్లో ఎంత కష్టపడుతూ తనను స్కూల్కు పంపుతున్నాడో తనకు బాగా తెలుసు. వల్లి అన్నట్టు అన్నయ్యను వాళ్ళు ఏమైనా చేస్తే? మౌనంగా వెళ్ళి తన బ్యాగ్ను సర్దుకుంది కార్తీక. బ్యాగుకున్న స్ట్రాప్ ఒకవైపు తెగిపోయింది. దాన్ని ఎత్తి భుజానికి తగిలించుకోబోతూ ఉంటే జారిపోయి మళ్లీ కింద పడింది. పిల్లలంతా గేలి చేస్తున్నట్టుగా నవ్వారు. స్వరూప అయితే మరీ చప్పట్లు కొట్టి మరీ మరీ నవ్వుతోంది. ఆమె ముఖంలో ఒక రకమైన పైశాచిక ఆనందం. బ్యాగును పుస్తకాలతో సహా ఎత్తి చంకలో పెట్టుకుని అందరినీ తప్పించుకుని బయటకు వచ్చి మౌనంగా ఇంటివైపుకు నడవసాగింది కార్తీక. ఆమె కళ్లల్లోంచి కన్నీళ్లు ధారగా కారిపోసాగాయి. ఫస్ట్ ర్యాంకు వచ్చిన ఆనందం ఏ కోశానా మిగల్లేదు ఆమెకు. ఇంటికి రాగానే, కార్తి వచ్చావా అమ్మా, ఆ యూనిఫామ్ మార్చుకునిరా, చపాతీలు ఒత్తుదూగాని పని పురమాయించింది తల్లి. చిచ్చి, నేనేం వత్తనమ్మా, నేను నూనె వాసన వేస్తున్నానంట, అసలు నన్ను ఎందుకు ఆ బళ్ళో చేర్చారు, ఈ పిచ్చి కర్రీ పాయింట్ ఎందుకు పెట్టారు, బతకడానికి వేరే ఏ పని దొరకలేదా, నన్ను అందరూ

వెక్కిలించి వెక్కిలించి నవ్వుతున్నారు. ఉక్రోషంగా నేల మీద కూర్చుని బోరున ఏడవసాగింది కార్తీక. స్కూల్లో ఏదో జరిగిందని గ్రహించిన రాఘవయ్య చెల్లెలకి సైగ చేసి కార్తీకను లేవదీసి దగ్గరగా తీసుకున్నాడు. ఏమైంది కార్తమ్మా, ఎవరైనా ఏమైనా అన్నారా? బుజ్జగింపుగా అడిగాడు. జరిగిందంతా వెక్కుతూ చెప్పింది కార్తీక. మామయ్య, నేను ఇంకా స్కూల్కి ఇక వెళ్ళను. స్వరూప వాళ్ళు నన్ను చదువుకోనివ్వరు. ఇక్కడే అన్నయ్యతో పాటుగా అమ్మకి సాయం చేస్తూ ఉండిపోతా అన్నది. అదే తనను తుది నిర్ణయం అన్నట్టుగా. కార్తి, నిన్ను పెద్ద చదువులు చదివించాలని మీ నాన్న ఎన్నో కలలు కన్నాడు కదా. అన్నయ్య ప్రస్తుతం చదువాపినా ప్రైవేటుగా మళ్లీ చదువుతాడు. నువ్వు చదువుల సరస్వతివి. ఎవరికో భయపడి నువ్వెందుకు బడి మానేయాలి? ఇలా పిరికిగా ఏడవకూడదు బంగారు తల్లి. ధైర్యంగా అడుగు వేయాలి. భయపెట్టే వాళ్ళని సూటిగా చూస్తూ ముందుకు సాగిపోవాలి. మనకు అన్నం పెట్టి మన కర్రీ పాయింట్ని పిచ్చి కర్రీ పాయింట్ అనొచ్చా? అసలు మనం ఎంతమంది ఇల్లాళ్లకు, ఉద్యోగినులకు, బ్రహ్మచారులకు, పెద్దవాళ్లకు పరోక్షంగా సహాయం చేస్తున్నామో తెలుసా? ఇంకోసారి అలా అనకమ్మా. ఇంతకు ఆ పిల్ల స్వరూప్ ఇంత గొడవ ఎందుకు చేసింది? రేపు స్కూల్కి వచ్చి మీ హెచ్ఎం గారితో మాట్లాడనా? వద్దులే మావయ్య. అరే, మన వైపు తప్పులేనప్పుడు ఎందుకు భయపడాలిరా తల్లి? ఏం పర్వాలేదు, మొన్ననే ఆ మేడం వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ బిగించాను, వచ్చి మాట్లాడతాను అన్నాడు రాఘవయ్య. ఆయన ఎలక్ట్రిక్ పనులు కూడా చేస్తూ ఉంటాడు. ఓహో, ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి. నువ్వు చెప్పినట్టు నేను వాళ్ళని పట్టించుకోకుండా ఉంటానులే, బాగా చదువుకుంటాను. సరే పార్వతి, రేపటి నుంచి కార్తీకకు ఉదయం పూట ఏ పని చెప్పకు. కావాలంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తుంది. అంతగా అయితే ఒక ఆడమనిషిని పనిలో పెడదాంలే అన్నాడు రాఘవయ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నయ్య, అది ఏదో చెప్పబోయిన ఆవిడను కంటి చూపుతోనే వారించాడు రాఘవయ్య. అలా మేనమామ సహాయంతో తల్లి, అన్న ఆ చిన్న షాపు నడుపుకుంటూ ఉండగా చదువు సాగించింది కార్తీక. 5వ తరగతి అయ్యాక స్వరూప తండ్రికి అక్కడి నుంచి బదిలీ అయిపోవడంతో పెద్ద బెడద తప్పినట్టు అయింది ఆమెకు. గతంలోంచి బయటకు వచ్చిన కార్తీక ఇంటికి బయలుదేరింది. భోజనం చేసి తల్లికి చెప్పి రెడీ అయ్యి తన ఆఫీస్ కారులో ఫంక్షన్కి బయలుదేరింది. ఆమె వెళ్లేసరికి సాయంత్రం 4:30 దాటింది. శీతాకాలం పొద్దవడంతో నీరెండ వచ్చేసింది. రిసెప్షన్ జరగబోతున్న హాల్కి పక్కనే ఉన్న లాన్స్లో టీ ఏర్పాట్లు చేశారు. కార్తీక రాగానే ఆమె కింద పనిచేసే స్టాఫ్ అంతా అలర్ట్ అయిపోయారు. ఆమె దగ్గర పనిచేసే మేనేజర్ త్వరగా వచ్చి తాను చేస్తున్న ఏర్పాట్ల గురించి రిపోర్ట్ చేశాడు. ఈలోగా పెళ్లికొడుకు తండ్రి మురళీధరం వచ్చి కార్తీకను విష్ చేశాడు. రిపీట్ ఈలోగా పెళ్లికొడుకు తండ్రి మురళీధరం వచ్చి కార్తీకను విష్ చేశాడు. నమస్తే సార్, మా వాళ్లు లంచ్ ఏర్పాట్లన్నీ సక్రమంగానే చేశారు కదా. మధ్యాహ్నం కొద్దిగా అర్జెంటు పని ఉండి నేను రాలేకపోయాను, నమ్రతగా అంటోంది కార్తీక. అయ్యో, మీ స్టాఫ్ అంతా మీరంటే ఎంతో భయభక్తులతో పనిచేస్తున్నారమ్మా. చక్కగా అయింది లంచ్ ప్రోగ్రాం. ఐటమ్స్ అన్నీ కూడా ఎంతో రుచిగా, శుచిగా ఉన్నాయి. స్పెషల్ వంటకాలు కూడా మా బంధువులందరికీ, ముఖ్యంగా మా ఉయ్యాల వారికి నచ్చాయి. బూరెలు, పులిహోర, చక్కెర పొంగలి, ముక్కల పులుసు చాలా బాగున్నాయి ఆయన చెప్పుకుపోతున్నాడు. ఓ పక్క నిల్చుని నోరు తెరుచుకుని ఇదంతా చూస్తున్న స్వరూపకు తల తిరిగిపోయింది. ఇదేమిటి, తన మామయ్యతో మాట్లాడుతోంది ఈ కార్తీక? అసలు ఆమె మధ్యాహ్నం చూసినట్టుగా లేదు. హుందాగా, అందంగా, పాలమేగడ వంటి తెల్లటి ఖరీదైన డిజైనర్ చుడీదార్లో దేవకన్యలా ఉంది. ఆమె కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, ముఖంలో చెదరని చిరునవ్వు, తన స్టాఫ్ పట్ల వాత్సల్యం కనిపిస్తున్నాయి. తన దగ్గర పనిచేసే వారందరికీ ఆంగ్లంలో సూచనలు ఇస్తోంది. మెల్లగా మురళీధరాన్ని పిలిచి, మామయ్య, ఎవరా అమ్మాయి అని అడిగింది స్వరూప. ఓ, మర్చిపోయాను, ఉండు, పరిచయం చేస్తాను. ఈవిడ కార్తీక అని ఈ 5-స్టార్ హోటల్లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారమ్మా. కార్తీక గారు తను స్వరూప, నా మేనకోడలు. ఈ ఫంక్షన్ కోసం స్టేట్స్ నుంచి వచ్చింది. ఓ, గ్లాడ్ టు మీట్ యు స్వరూప్ గారు, చిరునవ్వుతో ఫార్మల్గా చేయి కలిపింది కార్తీక. చాలా సింపుల్ లేడీ ఈవిడ, తనను చూసి చాలా నేర్చుకోవాలని అంటారు అందరూ. ఏవేవో చెబుతున్నాడు ఆయన కార్తీక్ను ప్రశంసిస్తూ. స్వరూపుకి అవేవీ వినిపించడం లేదు. తలలో విపరీతమైన హోరు. చిన్నప్పుడు దీనంగా తన వద్ద తల వంచుకుని నిలబడ్డ కార్తీకేనా ఈమె? ఇంత ఎదిగిందా? ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగం చేస్తోందా? మరి తనెక్కడుంది? ఒకరి భార్యగా తప్ప తనకు అస్తిత్వం లేనేలేదు. అసలు ఎందుకు తానిలా మిగిలిపోయింది? డబ్బున్నదన్న గర్వమా, ధీమానా? తనకంటూ ఏం గుర్తింపు ఉంది? లోపల అంతర్మథనం మొదలైంది స్వరూపకు.
అంత చిన్న వయసులోనే ఒళ్ళంతా పొగరుపట్టి

0: కడుపు నింపే ఆహారాన్ని, కార్తీక కుటుంబ వృత్తిని ఎగతాళి చేసేది. అది చాలదన్నట్టు మధ్యాహ్నం వాళ్ల కర్రీ పాయింట్ కనిపించగానే వెళ్లి మరీ ఎగతాళి చేసి వచ్చింది కదా, ఎందుకంత పొగరు తనకు? మొట్టమొదటిసారిగా ఆమె హృదయంలో తన వికృత మనస్తత్వం పట్ల పశ్చాత్తాపం మొదలైంది. కార్తీక చిరునవ్వులోని నిర్మలత్వం స్వరూపను తలవంచుకునేలా చేసింది. తమ ఇద్దరిలో ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు ఆలోచనలో పడింది స్వరూప. మేడం, మీకు టీ ఆర్ కాఫీ? చిరునవ్వుతో ఎదుట నిలిచి అడుగుతోంది కార్తీక. ఆమె పక్కన అటెండెంట్ రెండు కెటిల్స్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. సారీ కార్తీక, స్వరూప మెల్లగా పలికింది. పర్వాలేదంటే ఆమె భుజం తట్టి, కాఫీ చాలా బాగుంది, ప్లీజ్ హ్యావ్ ఇట్ అని కొనసాగ చేయగానే వేడివేడి సుగంధాల కాఫీ నిండి ఉన్న కప్పు స్వరూప ముందు ఉంచబడింది. కార్తీక పక్క టేబుల్ వైపు కదిలింది.
1: మీరింతవరకు ఓడినదెవరు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హైమవతి గారు పాడిన లలిత గీతాలు.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలికతలేడు పలుకుతలేడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా భయ్ వచ్చేది?
0: ఏందిరా ఈ హడావుడైంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
1: అరే దీనికేనారా భయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
0: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
1: అరే ఏం మామా,
0: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ గా సవాల్ ఇది.

0: అయ్యో, ఇప్పుడు ఎలా? బిడ్డ కడుపు నింపు లేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిని తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిని తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలోను, హిందీలోను, ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: श्रोते हो, हा कार्यक्रम आकाशवाणीच्या हैदराबाद केंद्रावरून प्रसारित करण्यात आला. श्रोते हो, याबरोबरच आपला निशिगंध मराठी कार्यक्रम समाप्त होत आहे. पुन्हा भेट आहेच याच मीटर्सवर आपल्या निशिगंध मराठी कार्यक्रमात नवीन विषयासह आणि नवीन अतिथींसह. तोपर्यंत मेघना ढबूचा नमस्कार.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు

0: టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూన మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: శ్రోతలకు మరొక్క మార గుర్తు చేస్తూ ఉన్నాం, హరిబాబు బృందం వారి నాదస్వర కచేరి ఈరోజు 10:30 ప్రసారమవుతుంది. వికసిత్తి భారతి 7:45, 6:50 పత్తిపట్టలో ఎరువుల వాడకం గురించి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు మనం తెలుసుకుందాం. భక్తి సిరియాల కథ జానపద సంగీత కార్యక్రమంలో 5:03 మనం విందాం. ఆకాశవాణి సమయం 3:00 కావస్తోంది. వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సన్నతంగలో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఇందులో 300 ఐసీయూ పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్ 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలో ల్యాబ్లకు సరఫరా చేసే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రిది.

జరగవలసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు నందువల్ల వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో కేఆర్ఎంపీ ఈ సమావేశాన్ని వాయిదా వేసింది. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ రోజు న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు. పీఎం గతిశక్తిలో భాగంగా ఇప్పటివరకు సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదం కోసం సిఫార్సు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలియజేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు పాట్నాలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ను ప్రారంభిస్తారు. ఎన్నికల అవగాహన, డిజిటల్ భాగస్వామ్యం, ప్రజాస్వామ్యంలో పౌరుల అర్థవంతమైన భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చే దిశగా ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. లదాఖ్ జమ్మూకాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో 2027 సెన్సస్ స్వీయ గణన ఈవేళ ప్రారంభమై ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు జరగనున్న 9 జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటు దీంతో ఉంటుంది. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ ధామాలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాట్లో 7 మహిళలు మరణించగా 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 3:02 దాటి 54 సెకండ్లు అయింది. ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 406.5 మీటర్లు 730 మీటర్ల హెర్ట్స్ మీడియం వైపై మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెల్వా మరి అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, 729 డిఆర్ఎం రిసీవర్, 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల ఓటర్ల జాబితా ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో విడుదల చేస్తున్నారు. లోపాలున్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని, అభ్యంతరాలు క్లెయిమ్లను సెప్టెంబర్ 16 వరకు స్వీకరిస్తామని సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఫార్మేట్ ద్వారా వివరాలు సవరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో 15 ఎంపికైన అవార్డు గ్రహీతలకు జాతీయ అనుభవ అవార్డులు 2020 ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలు దేశ నిర్మాణానికి దోహదపడే పాస్పోర్ట్ సేవా కేంద్రం, పాత నిబంధనల రద్దు, కొత్త నిబంధనల రూపకల్పన, పరిపాలన, అకౌంటింగ్లో సాంకేతిక అనుసరణ వంటి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులో భాగమయ్యారు. యూజీసీ నెట్ జూన్ 2020 పరీక్షలు దొరికిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీహార్ రాజగిర్లోని నలంద విశ్వవిద్యాలయంలో సుమారు 500 బూత్ స్థాయి అధికారులతో ఒక సంభాషణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిషేధిత 22A భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా, జాప్యం లేకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలను ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ ప్రచారం కోసమే వాడుకుంటోందని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. 1,000 కోట్ల రూపాయలతో కట్టిన ఆసుపత్రిని కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం సరైంది కాదన్నారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలో అక్రమాలు

జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థుల నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్లోని బాంకురా, ఝార్గ్రామ్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి మొదటి భాగం ఒగ్గు కథలా వినిపిస్తారు శ్రీ సింగారావు రాజ్కుమార్ వారి బృందం.

ఎడబోదులే పిన ఎల్లబోదు ఎడబాబులే పిన ఎల్లబోదు. మరి ఈ రోజు చెప్పబోయే కథ ఆడబిడ్డ ఇంద్రావతి కథ. బృంద నాయకుడు సింగారపు రాజకుమార్, జగిత్యాల జిల్లాకు చెందినవారు.

ఎండి ఓని బంగారం పోని, ఆవులు ఓని, గోవులు ఓని, అచ్చోడ బలగం పోని, ఇష్ట సంపద పోని, నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు, నాకన్నా ఎక్కువ నీకెవరు లేరమ్మా. నాక పండి నిండయ్య నాడు ధనం పోసుకున్నారో ధాన్యం పోసుకున్నారో, పదవమ్మ తిరుపతి తీరంగమ్మ భద్రాచలం రామటంకమ్మ కొమరవల్లి తిరగని రాజ్యం తిరుగుతో తిరగని దేశం.

అయిపోతున్నది, బంగారం అయిపోతున్నది. ఆ దానం దానం అనుకుంటే దానం ఎప్పుడైతే ఎత్త ఉన్నారో అగో తెచ్చినండి అయిపోయింది. గడ్డి తీసుకొచ్చిండ్రు, నొగల మీద వేసిండ్రు, ఎడ్లను తీసి

0: శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి ఒక కథలు వినిపించారు శ్రీ సింగారపు రాజ్కుమార్ వారి బృందం. మొదటి భాగం ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
2: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారం అయినా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
1: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
0: ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు విందాం. మొదటగా విందాం ఆయుధం చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, ఉషా పాడిన పాట, భీమ్స్ సాహిత్యం, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం. ఈ పాట మీకోసం.

శ్రోతలు, ఒక గమనిక. ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం ఉంటుంది. వర్షాకాలంలో పశువుల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ పరశురాములు గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. రైతు సోదరు ఈ అంశంపై, అంటే వర్షాకాలంలో పశువుల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీకు ఎలాంటి ప్రశ్నలు సందేహాలు ఉన్నా మీరు మాకు కాల్ చేయొచ్చు. 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085352, మరొక నెంబరు 2324085852, ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు విందాం ఆది చిత్రం నుంచి మల్లికార్జున్ సునీత పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యం, మణిశర్మ సంగీతం. ఈ పాట మీకోసం.

శ్రోతలు, ఇక ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు తెలుసుకుందాం. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలో కార్యక్రమంలో పత్తి పంటల్లో ఎరువుల వాడకం గురించి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, వర్షాకాలంలో పశువుల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ పరశురాములు గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం కార్యక్రమంలో శ్రీ హరిబాబు బృందంచే నాదస్వర కచేరీ, వాద్య సహకారం నాదస్వరం శ్రీ కె మునికుమార్, శ్రీ ఆర్ కృష్ణారావు, ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇక రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. 6:10 భావన కార్యక్రమంలో ఆశ అంశం గురించి ఎం దత్తాత్రేయ శర్మ గారి లఘు ప్రసంగం తెలుగులో, 6:15 భక్తి రంజని కార్యక్రమంలో అన్నపూర్ణాష్టకం గంగా స్తోత్రం, 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో జీవాల మేత కొరకు పశుగ్రాసాల సాగు పద్ధతి గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మా గారు అందించే వివరాలు, 7:00 కరీంనగర్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు హెచ్ సంపత్ గారు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో దర్భాశయనం శ్రీనివాసాచార్య గారి కవితాపఠనం, ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయకర్త ఎస్ రమేష్ సుంకసారి, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సెమ్మన్గుడి ఆర్ శ్రీనివాసరావు అయ్యర్ గారి గాత్రం,

11:03 యోవాణి సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో చెల్లం లక్షణ గారి గాత్రం, వయలిన్ సహకారం శ్రీ పి కౌడిని, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో బృందావన నియాల్ కల్కర్ గారిచే గజల్స్, హార్మోనియం సహకారం శ్రీ ఆసిఫ్ అరి, ఫ్లూట్ సహకారం శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలా సహకారం శ్రీ వేణుగోపాల్ గౌడ్. 12:10 యోవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం కార్యక్రమంలో మహిళల్లో మూత్రాశయ సమస్యలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారి వివరణ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భక్త సిరియాల కథ వినిపిస్తారు, చిందుయక్ష గానంగా వినిపిస్తారు శ్రీ గడ్డం శేషాద్రి మరియు వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషక ఎరువులు అందించడం ఎలా అనే అంశం గురించి

సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ గారి అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్. 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో సి రమణ గారి గాత్రం. 8:45 సమాచార్ సంధ్య. 9:00 న్యూస్ at 9. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంతాన్. ఇక 10:00 శాస్త్రీయ సంగీత సమ్మేళన కార్యక్రమంలో హరికథ వినిపిస్తారు తులసి జలేంధార. శ్రీ ఈమణి వెంకటేశ్వర్లు భాగవతర్ గారు వినిపిస్తారు. వయలిన్ సహకారం శ్రీ కొత్తకోట శంకర్ గారు. మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి.

ఇవ్వండి ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. శ్రోతలకు గమనిక, ఈ సాయంకాలం 7:15 ఇల్లు వాకలి కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. వర్షాకాలంలో పశువుల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ పరశురాములు గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మీకు ఎలాంటి సందేహాలున్నా మాకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 0402-24-08853. మరొక నెంబరు 0402-24-08852. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.

0: సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: యే ఆకాశవాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ ఫఖరుద్దీన్ కే సాత్ ఉర్దూ మే ఇలాఖాయి ఖబరే సున్ రహే హై. పేష్ హై సుర్ఖియా. తెలంగాణ మే SIR అమల్ కే తహత్ రిజిస్టర్డ్ వోటర్స్ మే సే 92 లాఖ్ అఫరాద్ కో నోటీస్ జారీ కియే జాయేంగే. రియాసత్ కే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి సుదర్శన్ రెడ్డి కా బయాన్. వజీర్ పూనమ్ ప్రభాకర్ నే వాజే కియా కే హుకుమత్ కా కళ్యాణ్ లక్ష్మి ఔర్ షాదీ ముబారక్ స్కీమో కో ఖతమ్ కర్నే కా కోయి ఇరాదా నహీ హై. వజీర్ సీతక్కా నే అవామ్ సే అపీల్ కీ హై కే హుకుమత్ కీ జానిబ్ సే హర్ మండల్ మే షురూ కియే గయే ప్రజావాణి ప్రోగ్రామ్ సే భర్పూర్ ఇస్తిఫాదా కరే. ఔర్ మహకమే మౌసమియాత్ నే బతాయా కే రియాసత్ మే ఆజ్ ఔర్ కల్ తేజ్ హవాఓ కే సాత్ హల్కీ సే దర్మియానీ దర్జే కీ బారిష్ హోనే కా ఇమ్కాన్ హై. ఔర్ అబ్ పేష్ హై ఖబరో కీ తఫ్సీల్. తెలంగాణ మే ఖుసూసీ జామే నజర్సానీ కే తహత్ రిజిస్టర్డ్ వోటర్స్ మే సే 92 లాఖ్ అఫరాద్ కో నోటీస్ జారీ కియే జాయేంగే. రియాసత్ కే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి సుదర్శన్ రెడ్డి నే ఆజ్ షామ్ ఎలక్షన్ కమిషన్ కే దఫ్తర్ మే ఖుసూసీ జామే నజర్సానీ కే ముసవ్వదే ఇంతఖాబీ ఫెహరిస్ జారీ కర్తే హువే యే బాత్ కహీ. ఉన్హోనే కహా కే నోటీస్ మౌసూల్ హోనే వాలే అఫరాద్ కో 15 అక్టోబర్ తక్ జాతీ తౌర్ పర్ యా ఆన్లైన్ జవాబ్ దేనా హోగా. రియాసత్ మే మౌజూద్ 3,38,26,448 వోటర్స్ మే సే 2,64,87,213 అఫరాద్ యాని కే 78.3% అఫరాద్ నే ఎన్యూమరేషన్ ఫార్మ్ జమా కరాయే హై. సి సుదర్శన్ రెడ్డి నే బతాయా కే ఫౌత్ హోనే వాలే 9,22,229 వోటర్స్ ఔర్ ముస్తఖిల్ తౌర్ పర్ నఖల్ మకానీ కర్ చుకే యా దస్తియాబ్ నా హోనే వాలే 57,46,803 వోటర్స్ కే నామ్ ముసవ్వదా ఫెహరిస్త్ మే షామిల్ నహీ కియే గయే హై. ఉన్హోనే బతాయా కే ముఖర్రరా ముద్దత్ మే SIR కా అమల్ ముకమ్మల్ కర్నే కే లియే మౌజూదా 119 EOR ఔర్ 892 AER కే అలావా మజీద్ 1,000 ములాజమీన్ కే ఖిద్మత్ హాసిల్ కర్ లీ గయీ హై. వజీర్ పూనమ్ ప్రభాకర్ నే బతాయా కే హుకుమత్ కా కళ్యాణ్ లక్ష్మి ఔర్ షాదీ ముబారక్ స్కీమో కో ఖతమ్ కర్నే కా కోయీ ఇరాదా నహీ హై ఔర్ BRS బిలా వజహ్ సియాసత్ కర్ రహీ హై. ఉన్హోనే కహా కే సాబిక్ హుకుమత్ కే నాఖిస్ జీవోస్ కీ వజహ్ సే హీ హైకోర్ట్ నే స్టే దియా హై ఔర్ స్టే కో ఖతమ్ కర్నే కే లియే డివిజన్ బెంచ్ సే రుజూ కియా జాయేగా. పూనమ్ ప్రభాకర్ నే బతాయా కే అవామీ రకమ్ షఫాఫ్ తరీకే సే గ్రీన్ చేనల్ కే జరియే గరీబో తక్ పహుంచాయీ జా రహీ హై. వజీర్ సీతక్కా కీ కోషిషోన్ సే ఆంగన్వాడీ టీచర్స్ ఔర్ హెల్పర్స్ కే రిటైర్మెంట్ ఫవాయిద్ మే హుకుమత్ నే నుమాయా ఇజాఫా కియా హై. వజీర్ నే బతాయా కే 65 సాల్ కీ ఉమర్ మే రిటైర్ హోనే వాలే ఆంగన్వాడీ టీచర్స్ కో 2

0: bearers of the party, and those who have been given various responsibilities. Education Minister Prahlad Joshi today held a meeting with the Secretary, Department of Higher Education, DG of National Testing Agency, NTA, and other senior officials in New Delhi. During the meeting, the minister directed that strict compliance be ensured of the established exam protocols. He also directed that a complete overhaul of confidential operations architecture, secluded rooms, air-gapped systems, device deposit protocols be implemented on a war footing. The agency has been further directed to conduct a thorough audit of all exam processes and submit a report on corrective action taken. The Qatar India Remittance Service based on post-transfer powered by UPI is now available. It enables customers in Qatar to send funds directly to UPI-enabled bank accounts in India through Qatar Post outlets. The Communications Ministry said that the service offers an instant, secure, convenient and accessible channel for cross-border remittances, particularly benefiting the large Indian community in Qatar and their families in India. The initiative combines the extensive reach of postal networks with India's digital public infrastructure to provide an efficient and convenient channel for cross-border remittances. In men's cricket, Indian bowlers restricted host Sri Lanka at 284 in their first innings, taking a lead of 178 runs at stumps on day 3 of the first test in Galle. Manav Sutar led the wickets column for India with 4 scalps, while Ravindra Jadeja picked up 3. Jadeja became only the fourth player in test cricket history to reach the milestone of 350 wickets and 4,000 runs. He's also the first Indian left-arm bowler to achieve the haul. In badminton, Teresa Jolly and Gayatri Gopichand have won their first round clash against Paula Lopez and Lucia Rodriguez of Spain at BWF World Championships 2026 in New Delhi. And that is the end of this news bulletin.
1: Akasavani.
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్టు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి శేషుదర్శన్ రెడ్డి చెప్పారు. ఐఎస్ఐ మద్దతున్న ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర భద్రతా బలగాలు ఛేదించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఇవాళ రేపు ఈదురుగాలతో కూడిన తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి శేషుదర్శన్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సీఈఓ ఈ సాయంత్రం విడుదల చేశారు. నోటీసులు అందుకున్న వారు 15 తేదీలోగా వ్యక్తిగతంగా కానీ ఆన్లైన్లో కానీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 3,38,26,448 మంది ఓటర్లలో 2,64,87,213 మంది, అంటే 78.3% ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించినట్లు వెల్లడించారు. మరణించిన 9,22,229 మంది, శాశ్వతంగా వలస వెళ్లిన లేదా అందుబాటులో లేని 57,46,803 మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో చేర్చలేదని ఆయన తెలియజేశారు. నిర్ణీత కాలంలో ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న 119 మంది ఈఆర్ఓలు, 892 మంది ఏఈఆర్ఓలకు అదనంగా మరో 1,000 మంది సిబ్బందిని వినియోగించుకోనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రిచెన్నారెడ్డి టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని సామాన్యులకు అందించాలన్న లక్ష్యంతో 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో నిర్మించిన

0: అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా నిలిచింది. ఇందులో 1082 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, వైద్య నివేదికలను నిమిషాల్లో తరలించే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ఐఎస్ఐ మద్దతున్న ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర భద్రతా బలగాలు ఛేదించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 12వ తేదీన 14 రాష్టాల్లో నిర్వహించిన బహుళ రాష్ట సమన్వయ ఆపరేషన్లో 253 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెట్వర్క్ పై 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా 200కు పైగా అరెస్టులు జరిగాయి. నిందితుల నుంచి ఐఈడీలు, గ్రనేడ్లు, పిస్టళ్లు, గూఢచర్యం కోసం వినియోగించిన సీసీటీవీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. రాష్టంలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో 4 జిల్లాల కలెక్టర్లు, రిజిస్ట్రార్లతో సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ 15 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4788 అందుబాటులోకి తెచ్చినట్లు, నిషేధిత భూముల పేరిట అసలైన యజమానులకు అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం గణనీయంగా పెంచింది. 65 ఏళ్లకు రిటైర్ అయిన టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయల చొప్పున, అలాగే 60 ఏళ్లు నిండి స్వచ్ఛందంగా వైదొలగిన వారికి సైతం ఇదే మొత్తం అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2572 మంది సిబ్బందికి 15 కోట్ల 61 లక్షల రూపాయలు చెల్లించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. పౌరుల భద్రత, రక్షణ, శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆహారం, ఔషధాల్లో ప్రమాణాలు, భద్రత నిర్ధారించేందుకు తెలంగాణ ఫుడ్ అండ్ డ్రగ్స్ సేఫ్టీ అథారిటీ టీజీ సేఫ్ అమల్లోకి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీకే లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడుతూ బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ మోసం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా లేరని విమర్శిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గంలో అత్యధికంగా 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించారని చెప్పారు. ప్రభుత్వం ప్రతి మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పలువురి వద్ద వినతి పత్రాలు తీసుకున్నారు. ప్రజాప్రభుత్వం ప్రతి మండలంలోని సమస్యలను పరిష్కరించాలని, మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలని ఆశయంతో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించారని కేటీఆర్ చెప్పారు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిచ్ సిటీ ప్రాజెక్టు పనుల దృష్ట్యా కేబీఆర్ పార్క్ చుట్టూ రేపటి నుంచి 360 డిగ్రీల వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వస్తుంది. ఈ ఆంక్షలు రాబోయే 2 ఏళ్లపాటు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారుల సౌకర్యం, గూగుల్ మ్యాప్స్లో సింగిల్ లేన్ రూట్ను అప్డేట్ చేసినట్లు, ట్రాఫిక్ నియంత్రణకు 450 మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలియజేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ పథకాల కింద 9 నెలలుగా ప్రభుత్వం వెరిఫికేషన్ పేరుతో లబ్ధిదారులకు చెల్లింపులు నిలిపివేసిందని, పైగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. మంచిర్యాల జిల్లా రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
1: లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, పప్పు సంబంధించిన ఉండవచ్చు, కాటన్ సంబంధించిన ఉండవచ్చు, మక్కా సంబంధించిన ఉండవచ్చు, రకరకాల క్రాప్ సంబంధించిన మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన సీడ్ కూడా మన దగ్గర సఫిషియంట్ గా అవైలబుల్ ఉన్నాయి.
0: ఎయిడ్స్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.

0: ఉన్నారు. ఎయిడ్స్ నియంత్రణపై నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణ నుంచి అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించి పోలీస్ సేవలను వేగవంతంగా పారదర్శకంగా అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. ఈరోజు ఇల్లందు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి సమీక్ష నిర్వహించారు. రుతుపవన ద్రోణి, బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ నెల 24 తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్లో రానున్న 48 గంటలు అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించినట్లు ఎస్పీ మహేష్ బి గీతే చెప్పారు. 21 ఫిర్యాదులను ఇందులో స్వీకరించినట్లు ఆయన తెలియజేశారు. ఇక నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం అత్యవసరమైతే తప్ప డివిజన్ జిల్లా ప్రజావాణికి రానక్కర్లేదని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. ప్రజల సౌకర్యార్థమే ప్రభుత్వం మండల స్థాయి ప్రజావాణిని ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ ఫేజ్ 2 కార్యాచరణపై కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఈరోజు డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అధ్యక్షతన సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. విశేషాలు మరొకసారి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లో టిమ్స్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. రాష్ట్రంలో 22 నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఈవేళ రేపు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. వికసిత భారతస్య దిశి సార్వజనిక క్షేత్రస్య బ్యాంకేషు తత్సంబద్ధ పరిష్కారాణాం అథ భావి స్వరూపస్య చ సమీక్షాయై ప్రశాసనం ఉచ్చస్తరీయ సమితేః నిర్మాణం కరిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య ఉక్తవాన్ యత్ మోదీ ప్రశాసనేన స్వాతంత్ర్య దివసాత్ పూర్వం ISI ఇత్యనేన సమర్థితం షాహజాద్ భట్టి ఆతంకి జాలం ధ్వస్తీకృతం. శిక్షామంత్రి ప్రహ్లాద్ జోషి నిర్ధారిత పరీక్షా కార్యవిధేః కఠోరతయా అనుపాలనం సునిశ్చేతుం అధికారిభిః సహ ఉపవేశనం కృత్వా నిర్దేశాన్ ప్రదత్తవాన్. భారతేన స్వీయే అధ్యక్షతావసరే బ్రిక్స్ సహయోగే జనకేంద్రిత మానవతా ప్రధానా చ దృష్టిః పునః ప్రకటితా. అపి చ BWF బ్యాడ్మింటన్ విశ్వస్పర్ధ నవదిల్ల్యాం ప్రారబ్ధా. భారతస్య MR అర్జున్ హరిహరన్ అంసాకరుణన్ ఇత్యేతయోః పురుషయుగలం ద్వితీయ చరణే ప్రవిష్టం. అథ వార్తాః విశదీకృత్య. వికసిత భారతస్య లక్ష్య ప్రాప్తయే సర్వకారేణ శీఘ్రమేవ విత్తకోశక్షేత్రే కాచిత్ ఉచ్చాధికార సమితిః నిర్మాస్యతే. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఇత్యేషా అద్య నవదిల్ల్యాం ద్విదివసీయ సార్వజనిక క్షేత్రీయ బ్యాంక్ సమ్మేళనస్య ఉద్ఘాటనం కృత్వా ఏతత్ ఘోషితవతీ. సా ప్రతిపాదితవతీ యత్ ఏషా సమితిః వివిధ విషయాన్ విచార్య విత్తకోశీయ పరిష్కారాణాం భావి దిశం నిర్ధారయిష్యతి. విత్తమంత్రిణా ఆశా ప్రకటీకృతా యత్ అస్మిన్ సమ్మేళనే సంజాతానాం పరిచర్చానాం నిష్కర్షాః విత్తకోశాణాం భావి భూమికాయాః విషయే సంస్తుతి నిర్మాణే చ సమిత్యై మహత్వపూర్ణాన్ దృఢ పరామర్శాన్ ప్రదాస్యంతి. సా న్యగాదీత్ యత్ భారతీయ విత్తకోశాః సంప్రతి సుదృఢస్థితౌ సంతి యత్ర అనుత్పాదక పరిసంపత్తయః స్వకీయ న్యూనతమస్తరే వర్తంతే. యా స్థితిః అగ్రే పరిష్కారాణాం కృతే దృఢాధారం ప్రదాస్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య స్పష్టీకృతవాన్ యత్ ప్రధానమంత్రిణ నరేంద్రమోదినః కుశలనేతృత్వే సర్వకారేణ స్వతంత్రతా దివసాత్ పూర్వం ఐఎస్ఐ పోషితస్య షహజాద్ భట్

0: ब्रीक्स नागरिक मञ्चं सम्बोधयन् असौ एतत् उक्तवान्। असौ अवदत् यत् अध्यक्षतावसरे विभिन्नेषु नगरेषु 50+300 उपवेशनानि सम्पन्नानि, यैः विभिन्नेषु क्षेत्रेषु महत्त्वपूर्णाः परिणामाः प्राप्ताः। असौ अग्रे उक्तवान् यत् एतैः उपवेशनैः ब्रिक्स् इत्यस्य 3 आधारस्तम्भानां राजनैतिकसुरक्षासहयोगः, वित्तीयसहयोगः, प्रतिजनमध्ये पारस्परिकसहभागिता चेत्येतेषां मध्ये परस्परसहयोगः इतोपि सुदृढः अभवत्। अस्य वर्षस्य ब्रिक्स नागरिकमञ्चम् इत्यस्य विषये श्रीदलेला उक्तवान् यत् अस्मादायोजनात् प्राप्ताः परामर्शाः अस्मिन् वर्षे आयोज्यमानाय ब्रिक्स नेतृणां शिखरसम्मेलनाय उपयोगिनः भविष्यन्ति। BWF बैडमिंटन विश्वस्पर्धायां भारतीय युगलं MR अर्जुनः, सहैव हरिहरन अम्साकरुणं च नवदिल्ल्यां पुरुषयुगलवर्गस्य द्वितीय चरणे प्रविष्टवन्तौ। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు తెలుగు నుండి పీజీ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం భాషాశాస్త్ర సిద్ధాంతాలు పరిచయం అనువర్తనం అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ విఎం సుబ్రహ్మణ్య శర్మ వివరిస్తారు.
4: మానవునికి ఉన్న అమూల్యమైన శక్తి భాష మాట్లాడగలగడం. మరి భాష అంటే మానవుడు తన మనస్సులోని అభిప్రాయాలని బహిర్గతం చేయడానికి నోటి ద్వారా చేసే ధ్వనులే. ప్రతి మనిషికి భాష మాట్లాడి అర్థం చేసుకోగలిగే శక్తి పుట్టుకతో వస్తుంది, కానీ ఏ భాష పుట్టుకతో రాదు. మానవ భాషకి భాషాశాస్త్రజ్ఞులు 7 ముఖ్య లక్షణాలున్నట్లుగా చెప్పారు. అవి నిర్మాణ వైవిధ్యం, ఉత్పాదనా శక్తి, శబ్దార్థ సంబంధ కృత్రిమత, వక్తృశ్రోత్ర విపరిణామం, ప్రత్యేకత, ప్రేరణ దూరత, సాంస్కృతిక ప్రసరణ. ఈ 7 లక్షణాలు మానవ భాషని మిగిలిన ప్రాణుల భాష వంటి వార్తా ప్రసారాన్నించి వేరు చేస్తాయి. మరి లిపి అంటే ఏమిటి? లిపికి భాషకి మధ్య సంబంధం ఏమిటి? అసలు ఎన్ని రకాల లిపులున్నాయనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. భాష ముఖ్యంగా ధ్వన్యాత్మకమైనది. ధ్వనులను సూచించేది లిపి. భాషలు పుట్టిన తర్వాత, కొన్ని 1000 సంవత్సరాల తర్వాత లిపి పుట్టింది. ఇప్పటికీ లిపి లేని ఆటవిక భాషలు 1000 కొలది ఉన్నాయి. ఏ భాషకైనా లిపి అసమగ్రమైనదే. ఒక భాషకి దానిని రాయడానికి ఉపయోగించే లిపికి సహజ సంబంధం లేదు. మరి లిపి శాస్త్రం అంటే ఏమిటి? ప్రాచీన లిపుల పుట్టుపూర్వోత్తరాల్ని తెలిపే శాస్త్రాన్ని లిపి శాస్త్రం అని చెప్పి చెప్పుకోవచ్చు. లిపి సంకేత స్వరూప నిర్మాణాన్ని బట్టి ప్రపంచంలోని లిపుల్ని 6 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి చిత్రలిపి, కోణాకార లిపి, పదలిపి, ధ్వనిలిపి, అక్షరలిపి, వర్ణలిపి అని చెప్పి మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. మరి వ్యాకరణం అంటే ఏమిటి? భాషలో వర్ణ నిర్మాణం, పదనిర్మాణం, వాక్య నిర్మాణం వంటి వివిధ స్థాయిల్లో ఉన్న నియమాలను తెలిపేదే వ్యాకరణం. వ్యాకరణం అనే పదం సాధారణంగా ఒక కాలంలో ఉన్న భాషని వర్ణించే వర్ణనాత్మక వ్యాకరణానికి పర్యాయంగా వాడబడుతోంది. పూర్వకాలంలో వ్యాకరణాలు వర్ణాత్మక వ్యాకరణాలే ఉన్నాయి. ఇటీవల భాషాశాస్త్రం అభివృద్ధి చెందిన తరువాత తులనాత్మక వ్యాకరణం, చారిత్రక వ్యాకరణం అనే అటువంటి వ్యాకరణాలు వచ్చాయి. మరి తులనాత్మక వ్యాకరణం అంటే ఏమిటి? ఒక భాషా కుటుంబంలో ఉన్న అన్ని భాషల్ని పోల్చి పరిశీలించి వాటి మూల భాషని వీలైనంత వరకు పునర్నిర్మించి ఒక్కొక్క భాషలో ఏర్పడిన మార్పులను వివరించేదే తులనాత్మక వ్యాకరణం. ఒక భాషలో లిఖితాధారాలు దొరికినప్పటి నుంచి కాలక్రమంగా ఏర్పడిన మార్పులని చారిత్రక వ్యాకరణం వివరిస్తూ ఉంది. భాషాశాస్త్రం మూల సిద్ధాంతాలు. ముఖ్యంగా 3 మూల సిద్ధాంతాల్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అవి 1 ఉచ్చరిత భాషా ప్రాథమికత్వం, భాషా పరిశోధనలో

శాస్త్రవేత్తలు ముఖ్యంగా చూడాల్సింది ఉచ్చారణే కాని లిపి కాదు. ఎందుకంటే నేటికీ లిపిలేని భాషలు అనేకం ఉన్నాయి. భాషకు మౌఖిక రూపమే మొదలు. అంతేకాక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు లిపి ఏ భాషకైనా అసమగ్రమే. రెండవది, వ్యాకరణం వర్ణనాత్మకంగా ఉండాలి. వ్యాకరణం ఒక భాషని వ్యవహర్తలు ఎలా మాట్లాడుతున్నారో వర్ణించాలి, కానీ ఇట్లా మాట్లాడాలని నిర్దేశించకూడదు. ఇది తప్పు, అది ఒప్పు అనే స్వంత అభిప్రాయాన్ని అనుసరించి నిర్ణయించడం భాషాశాస్త్రజ్ఞుడి పని కాదు. ఇక మూడవ సిద్ధాంతం ఏమిటంటే, భాషాశాస్త్రజ్ఞుడికి అన్ని భాషలు సమానమే. ఆంగ్ల భాష తెలుగు కంటే గొప్పదని, తెలుగు ఇతర భాషల కంటే గొప్పదని, గిరిజన భాషలకు వ్యాకరణం ఉండదని అనుకోవడం అపోహలే. కాబట్టి భాషాశాస్త్రజ్ఞుడికి అన్ని భాషలు సమానమే. ఇక భాషాశాస్త్రం గురించి తెలుసుకున్నాం కాబట్టి భాషాశాస్త్రంలో ఉన్నటువంటి విభాగాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రపంచంలోని భాషల్లోని నిర్మాణ స్వరూప స్వభావ ప్రమేయాల్ని, పరిణామాల్ని, పరస్పర సంబంధాన్ని, వాడుకను శాస్త్రీయ పద్ధతుల్లో సప్రమాణంగా వివరించి నిరూపించి తెలియజేసే శాస్త్రమే భాషాశాస్త్రం. ఇందులో ముఖ్యంగా 5 విభాగాలున్నాయి. అవి ధ్వనిశాస్త్రం లేదా ధ్వని విజ్ఞానం, వర్ణ విజ్ఞానం, పదాంశ విజ్ఞానం, వాక్య విజ్ఞానం, అర్థ విజ్ఞానం. ధ్వనిశాస్త్రం లేదా ధ్వని నిర్మాణం, మానవులు మాట్లాడేటప్పుడు రకరకాల ధ్వనులు ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నారో వివరించేదే ధ్వనిశాస్త్రం. కొన్ని సందర్భాల్లో మనం భాషలో సంబంధం లేనటువంటి తుమ్మడం దగ్గడం లాంటి ధ్వనులు చేస్తూ ఉంటాము. ఈ ధ్వనికి భాషకు ఎటువంటి సంబంధం లేదు. ధ్వని నిర్మాణ శాస్త్రాన్ని మనం 3 శాఖలుగా చెప్పుకోవచ్చు. మొదటిది ఉచ్చారణాత్మక ధ్వనిశాస్త్రం, రెండవది ధ్వని తరంగాత్మక ధ్వనిశాస్త్రం, మూడవది శ్రవణాత్మక ధ్వనిశాస్త్రం. మనం ఒక ధ్వనిని ఉచ్చరించేటప్పుడు అది ఏ రకంగా పుడుతుంది అని చెప్పేటువంటి శాస్త్రం ఉచ్చారణాత్మక ధ్వనిశాస్త్రం. మనం ధ్వనులను ఉచ్చరించినప్పుడు అవి గాలిలో కలిగించే విభిన్న ధ్వని తరంగాలని యంత్రాల ద్వారా నమోదు చేసి వాటిలో గల భేదాలను పరిశీలించే శాస్త్రాన్ని ధ్వని తరంగాత్మక ధ్వనిశాస్త్రం అని చెప్పి అంటాం. అదేవిధంగా ఉచ్చరితాలైన ధ్వనుల వాయుతరంగాలు చెవిలోకి ప్రవేశించి అవి కర్ణభేరి, దానికి సంబంధించిన ఎముకల మీద ఎటువంటి మార్పులు కలిగిస్తాయి అనేదాన్ని పరిశీలించేటువంటి శాస్త్రాన్ని శ్రవణాత్మక ధ్వనిశాస్త్రం అని చెప్పి అంటాం. ఉచ్చారణాత్మక ధ్వనిశాస్త్రానికి పునాది వేసిన వారు మన ప్రాచీన సంస్కృత వ్యాకరణులు. మనం విభిన్న ధ్వనులని ఉచ్చరించగలగడం ముఖ్యంగా 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అవి స్వరపేటికలో కలిగే మార్పు, 2 గొంతులోని లేదా నోటిలోని గాలి నిరోధించబడే స్థానం, 3 గొంతులో గాని నోటిలో గాని గాలి నిరోధించే వ్యాపారంలో భేదం. కాబట్టి స్వరపేటికలో నాదతంతులు ఉంటాయి. ఇవి వాయుమార్గాన్ని కొంచెం నిరోధించినప్పుడు కంపించడం వల్ల ధ్వనికి నాదత అనే గుణం వస్తుంది. నాదత ఉన్న ధ్వనులను నాదధ్వనులు అని, నాదతంతులు కంపించకుండా వాయుమార్గాన్ని పూర్తిగా తెరిచి ఉంచినప్పుడు పుట్టే ధ్వనులని శ్వాసధ్వనులని అంటారు. ఒక ధ్వనిని ముఖ్యంగా హల్లులను ఉచ్చరించే సమయంలో ఏదో ఒక చోట నిరోధం ఏర్పడుతుంది. ఈ నిరోధం ఏర్పడిన స్థానాన్ని స్థానమని, దాన్ని తాకినా లేక సమీపించిన అవయవాన్ని కరణం అని అంటారు. ఈ నిరోధం హల్లుల ఉచ్చారణలోనే ఉంటుంది, కానీ అచ్చుల ఉచ్చారణలో ఉండదు. ఇక ప్రయత్న భేదం వల్ల హల్లుల్లో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా తెలుగులో స్పర్శాలు, అనునాసికాలు, పార్శ్వికాలు, కంపితాలు, తాడితాలు, ఈషత్స్పృష్టాలు, అంతస్థలు అని స్థూలంగా 7 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక అచ్చుల్లో అంతర్విభజన చేయడానికి కూడా మనం నాలుక ఎత్తును బట్టి, ఎత్తుగా ఉన్న నాలుక భాగాన్ని బట్టి, పెదవుల యొక్క ఆకారాన్ని బట్టి మనం అచ్చులను రకరకాలుగా విభజించవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలను బట్టి తెలుగులో ఉన్నటువంటి అచ్చులను ఉన్నతాచ్చులు, మధ్యమాచ్చులు, నిమ్నాచ్చులని, అంతేకాకుండా సంవృతాచ్చులు, మధ్యమాచ్చులు, వివృతాచ్చులని, అగ్రాచ్చులు, కేంద్రాచ్చులు, పశ్చిమాచ్చులని చెప్పి విభజించవచ్చు. ఇక రెండవది వర్ణ నిర్మాణ శాస్త్రం. ఒక భాషలోని వర్ణాలను గురించి వివరించే శాస్త్రం వర్ణ నిర్మాణ శాస్త్రం. దీంట్లో ముఖ్యంగా వర్ణము సవర్ణము అంటే ఏమిటి అని తెలుసుకోవడం చాలా ప్రాధాన్యం. ఒక భాషలో అర్థభేదన సమార్థకాలైనటువంటి ధ్వనుల్ని వర్ణాలని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఉదాహరణకు తెలుగులో కోడలు, గోడలు అనేటువంటి 2 పదాలు తీసుకున్నట్టయితే ఇవి జంట మాటలు. వీటిలో అర్థభేదకాన్ని సూచించే అటువంటి

ధ్వనులు ఏవైతే ఉన్నాయో వాటిని వర్ణాలు అంటాం. ఈ రెండిటిలో గమనించినట్టయితే మనకు అర్థభేదకత్వాన్ని సూచించేది ఏమిటి అంటే కకారము గకారము, ఆ రెండు తప్ప మిగిలినవన్నీ కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే కనిష్ట భేదక యుగ్మం అని చెప్పి అంటాం. కాబట్టి కకారము గకారము రెండూ కూడా వర్ణాలే. అయితే మరి సవర్ణం అంటే ఏమిటి అంటే తెలుగులో ఇంకొక ఉదాహరణను మనం తీసుకోవచ్చు. తెలుగులో రెండు రకాల చకారాలున్నాయి. చకారము ఈఏ అనేటువంటి అచ్చుల ముందు వచ్చినట్టయితే అది తాళవ్య చకారంగా పలకబడుతుంది. అదే చకారము ఊ ఆ అనేటువంటి అచ్చులతో వచ్చినట్టయితే చగా పలుకుతాము. ఉదాహరణకు చూపు చాప అనేటువంటి దాంట్లో. ఇక్కడ ఈ రెండు చకారాల మధ్యలో మనకు భేదకత్వం లేదు. కాబట్టి ఈ రెండు చకారాలని మనం ఏమంటామంటే ఒకే వర్ణానికి సవర్ణాలుగా చెప్పుకుంటాం. ఇక ఈ వర్ణశాస్త్రంలో చాలా రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. ప్రాక్శాఖ వర్ణ నిర్మాణమని, బహువ్యాపక వర్ణ నిర్మాణ శాఖ అని, ఉత్పాదక వర్ణ నిర్మాణ శాఖ అని చాలా రకాలుగా దీంట్లో ఉన్నాయి. ఇక మూడవ విభాగము పద విజ్ఞానము మరియు వాక్య విజ్ఞానము. పదం అంటే అందరికీ తెలిసినప్పటికీ దాన్ని నిర్వచించడం కష్టం. ఉదాహరణకి ఏనుగులు అనే పదాన్ని అర్థవంతమైన చిన్న ముక్కలుగా మనం విడగొట్టవచ్చా అంటే ఏనుగు లు అనేటువంటి రెండు అర్థవంతమైనటువంటి ముక్కలుగా మనం విడగొట్టవచ్చు. అయితే ఇక్కడ అర్థాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నైఘంటుక అర్థం, రెండవది వ్యాకరణ అర్థం అని. ఏనుగులు అనే దాంట్లో ఏనుగు అనేది నైఘంటుక అర్థం, లు అనేటువంటిది వ్యాకరణ అర్థం. కాబట్టి ఈ రెండు కూడా అర్థవంతమైన అంతరాలు లేని అర్థవంతమైన అంశాలు. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే పదాంశము లేదా అర్థకము అని చెప్పి అంటాం. అర్థకాలు ఏ విధంగా కలిసి పదంగా ఏర్పడుతుందో చర్చించేది పద విజ్ఞాన శాస్త్రం. పదాలు ఏ విధంగా కలిసి వాక్యంగా ఏర్పడతాయో చర్చించేది వాక్య విజ్ఞాన శాస్త్రం. పద నిర్మాణాన్ని వర్ణించేందుకు ముఖ్యంగా మూడు పద్ధతులున్నాయి. అవి సన్నివేశ పద్ధతి, రెండు శబ్దావళి పద్ధతి, మూడు ప్రక్రియా పద్ధతి. వాక్యంలో పదాలకి పరస్పర సంబంధం మూడు రకాలుగా ఉంటుంది. అవి స్థాన సంబంధాలుగా, యోగ్యతా సంబంధాలుగా, ఆదేశ సంబంధాలుగా. ఈ మూడింటిని కలిపి వాక్య నిర్మాణ సంబంధాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక భాషలో పదాలని వాక్య నిర్మాణంలో అవి వహించే పాత్రని బట్టి నామం, సర్వనామం, విశేషణం, క్రియా విశేషణం, పూర్వసర్గ, సముచ్చయము, ఉపపదం మొదలైన భాషా భాగాలుగా విభజించవచ్చు. వాక్యంలో సన్నిహిత సంబంధం కలిగి సముదాయంగా ఏర్పడిన రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాల్ని సన్నిహితావయవాలు అని చెప్పి అంటాం. ఇక ఈ వాక్యశాస్త్రంలో మనకు చాలా శాఖలు వచ్చాయి. దాంట్లో పరివర్తన వ్యాకరణ సిద్ధాంతము, విభక్తి వ్యాకరణము ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. పరివర్తన వ్యాకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు నోమ్ చామ్స్కీ. ఈ సిద్ధాంతం ఒక భాషలో వాక్య నిర్మాణాన్ని, ఒక రకం వాక్యానికి మరొక రకం వాక్యానికి గల పరస్పర సంబంధాన్ని వర్ణించడం కోసం చెప్పబడింది. విభక్తి వ్యాకరణం దీన్ని చార్లెస్ ఫిల్మోర్ అనే ఆయన ప్రతిపాదించారు. విభక్తి వ్యాకరణానికి ప్రాచీన వ్యాకరణుల కారక సిద్ధాంతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఫిల్మోర్ తన సిద్ధాంతంలోని ప్రతిపాదనలన్నీ వివరించడానికి పరివర్తన వ్యాకరణ మార్గాన్ని అవలంబించి దానిలోని లోపాలని విభక్తి వ్యాకరణం ఎలా సరిదిద్దగలదో చూపించారు. ఇక అనువర్తిత భాషాశాస్త్రం. భాషాశాస్త్రానికి సహచరమైన శాస్త్ర విజ్ఞానంగా చెప్పవచ్చు. శాస్త్రరంగంలో సాధించిన మౌలిక సిద్ధాంత పరిజ్ఞానాన్ని మానవ జీవిత అవసరాలకు ఉపయోగపడమే అనువర్తన భాషాశాస్త్ర ఉద్దేశ్యం. భాషాశాస్త్ర విజ్ఞానం మాతృభాష అధ్యయనంలో, మాతృభాష బోధనలో, ద్వితీయ భాష బోధనలో, అన్యభాష బోధనలోనే కాకుండా పారిభాషిక పరికల్పనలో, భాషాభివృద్ధి ప్రణాళికల్లో, నిఘంటు నిర్మాణాల్లో, అనువాదంలో, అంతేకాకుండా యంత్రానువాదాల్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిల్లో, వచోఘాత వ్యవహర్తల్లో భాషను క్రమబద్ధీకరించడానికి ఈ అనువర్తిత భాషాశాస్త్రం చాలా వరకు ఉపయోగపడుతుంది. భాష, భాషాశాస్త్రము, వ్యాకరణము, రకరకాల వ్యాకరణాలు, దాని తర్వాత అనువర్తిత భాషాశాస్త్రం యొక్క ఉపయోగాలన్నీ కూడా ఇప్పటి వరకు మనం చర్చించాము. ఇక ధ్వనిశాస్త్రము, భాషాశాస్త్రము, వ్యాకరణము, భాషాశాస్త్రాల్లో ఉన్నటువంటి
రకరకాలైనటువంటి శాఖ

0: గురించి, అనువర్తన భాషాశాస్త్రం యొక్క ఉపయోగాల గురించి ఇప్పటివరకు మనము చర్చించాము.
1: ఇంతవరకు మీరు భాషాశాస్త్ర సిద్ధాంతాలు, పరిచయం, అనువర్తనం అనే పాఠం తెలుగు నుండి పీజీ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం డాక్టర్ విఎం సుబ్రహ్మణ్య శర్మ వివరించారు.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు,

0: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు సినీ గీతం విందాం. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి సమయం 6:50. ఇప్పుడు వ్యవసాయ సూచనలు. పత్తి పంటల్లో ఎరువుల వాడకం గురించి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రతి పంటలో ఎరువుల వాడకం గురించి ఈ విధంగా తెలియచేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంట సుమారు 60 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. పెరిగిన సాగు వ్యయంతో పాటు ఆశించిన దిగుబడులు పొందలేకపోవడానికి గల కారణాలు పరిశీలించినప్పుడు ఎరువుల వాడకంలో సరైన అవగాహన లేకపోవడం ముఖ్య కారణంగా కనిపిస్తుంది మన శాస్త్రవేత్తలకు. జూన్ జులై మాసాలు ప్రతి సాగుకు అనుకూలం కావున ఇప్పటికే రైతులు ప్రతి విత్తుకున్నారు. అయితే చాలామంది రైతులు జూన్లో వర్షాభావం వలన దుక్కిలో ఎరువులు వాడకుండానే విత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పైపాటుగా ఎరువులు ఎంత మోతాదులో వేయాలనే అంశాలపై చక్కటి అవగాహన అవసరము ఈ అవసరం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. బీటీ ప్రతి సంకర రకాలకు సిఫారసు చేయబడిన పోషకాల మోతాదు ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్. ఈ పోషకాలను ఎరువుల రూపంలో లెక్కించినప్పుడు ఎకరానికి 105 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరియట్ ఆఫ్ పొటాష్ అవసరమవుతుంది. అయితే పోషకాలను డిఏపి రూపంలో వేస్తే ఎకరాకు 50 కిలోల డిఏపి, 80 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్ అవసరమవుతుంది. సిఫారసు చేయబడిన ఎరువుల మోతాదుతో పాటు ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు చివరి దిక్కులో వేసుకోవాలి. ప్రతి పంట వేర్లు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోతాయి కాబట్టి అధిక మోతాదులో పోషకాలను వినియోగించుకుంటాయి. ప్రతి 100 కిలోల ప్రతి తయారీకి 6-7 కిలోల నత్రజని, 1.9 నుండి 2.5 కిలోల భాస్వరం, 6 నుండి 8 కిలోల పొటాషు, ఇంకా 1.2 నుండి 2 కిలోల గంధకం భూమి నుండి తీసుకుంటాయి. అందువలన సిఫారసు మేరకు ఎరువులు వాడాలి. ఎరువులు వేసుకునే సమయం కనుక చూసినట్లయితే సిఫారసు చేయబడిన భాస్వరం మొత్తాన్ని, అంటే 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను లేదా 50 కిలోల డిఏపిని దుక్కిలో వేసి విత్తుకోవాలి, లేదా విత్తిన 15 రోజులలోపు వేసుకోవచ్చు. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషులను 4 సమభాగాలుగా చేసి విత్తిన 80 రోజులకు ప్రతిసారి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ అందించాలి మొక్కలకు. ముఖ్యంగా పైపాటుగా డిఏపి లేదా 20-20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీనివలన ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తాయి. ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా భూమిలో తేమ ఉన్నప్పుడు మొక్కకు 8 నుండి 10 దూరంలో 3 నుండి 4

0: బంగ్లాల లోతులో వేసి మట్టితో కప్పివేయాలి. సాధారణంగా రైతులు గుంటకతో అంతరకృషి చేయనప్పుడు ఎరువులు వేయడం వలన భూమిలో కలిసిపోతుంది. బీటీ ప్రత్తిలో అధిక దిగుబడులు సాధించాలంటే ద్వితీయ సూక్ష్మ పోషకాలైన గంధకం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, బోరాన్ అవసరం చాలా ఉంటుంది. రైతులు భాస్వరం ఎరువును డీఏపీ కంటే సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయడం వలన గంధకం 12%, కాల్షియం 21% నేలకు చేరుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు ముదురాకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకు మారుతాయి. ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. ఆకులు ఎర్రబారి రాలిపోతాయి. ఈ లోప నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటికి పైరు వేసిన 45 నుండి 70 రోజులకు 2 సార్లు పిచ్చికారి చేసుకోవాలి. ఇక జింక్ లోపం వలన లేత మధ్య ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపచ్చగా మారుతుంది. ఆకులు చిన్నవిగా ముడతలు పడి ఉండి కరుముల మధ్య దూరం తగ్గుతుంది. మొక్క గిడసబారిపోతుంది. నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారి చేయాలి. బోరాన్ లోపం ఉన్నప్పుడు చిగురాకుల స్వరూపం మారి ఆకర్షక పత్రాలు చిన్నవై ముడుచుకొని పోతాయి. ఈ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ దశలో ఎండిపోవడము, చిన్న కాయలు రాలిపోవడంతో పాటు మొక్కలు గిడసబారి పగులు ఏర్పడతాయి. నివారణకు బోరాక్స్ 1 నుండి 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైరు విత్తిన 60 నుండి 90 రోజులప్పుడు పిచికారి చేయాలి. మొక్క 50 నుండి 60 రోజుల దశ దాటినప్పటి నుండి పండాకు తెగులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్తో పాటు 20 గ్రాములు యూరియా, 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అధిక వర్షాలు, నీటి లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు పూత పిందెరాలను అధికంగా గమనించవచ్చు. దీని నివారణకు నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ ద్రావణాన్ని 1% డీఏపీ ద్రావణంతో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే ప్రతి పంటలో చక్కటి ఎరువులు ఉపయోగించిన వారవుతారు రైతులందరూ. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు సూచించిన విధంగా ప్రతి పంటలో ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా మొక్కలకు అందించాలన్న విధానాలు చక్కగా పాటించి చక్కటి పంటను పండించి చక్కటి లాభాలు పొందగలరని ఆశిద్దాం.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

భద్రాచలం నుంచి ఒక మంచి పాట విన్నారు, వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాట. ఇప్పుడు విందాం సూరి చిత్రం నుంచి దేవన్ పాడిన పాట. కృష్ణసాయి సాహిత్యం, విద్యాసాగర్ సంగీతం.

0: నిలయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేసి దేశంలో ఉగ్రవాద దాడులు నివారించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేస్తుందని కేంద్రీయ సిబ్బంది వ్యవహారాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను యుద్ద ప్రాతిపదికన మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 3 రోజుల ఆట ముగిసే సమయానికి 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తున్నానని పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ను చిన్నాభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ యొక్క 0 టాలరెన్స్ విధానానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఎస్ఐ నిధులు మద్దతుతో నడిచే ఈ ఉగ్రవాద సంస్థ నుండి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెట్వర్క్ అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయం ఉందని, షెహజాద్ భట్టి నెట్వర్క్ పాకిస్తాన్ కేంద్రంగా ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక ఉగ్రవాద సిండికేట్ అని, దేశంలో గ్రెనేడ్ ఐఈడీ పెట్రోల్ బాంబు దాడి ఘటనలు టార్గెట్ హత్యలతో సంబంధం కలిగి ఉందని హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 జాతీయ అనుభవ అవార్డులను 15 మంది ఎంపిక చేసిన గ్రహీతలకు పెన్షన్ ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. దేశ నిర్మాణానికి తోడ్పడిన అవార్డు గ్రహీతలు పాస్పోర్ట్ సేవా కేంద్రం పాత నిబంధనలను రద్దు చేసి కొత్త నిబంధనలు రూపొందించడం, పరిపాలన అకౌంటింగ్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవడం వంటి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి పదవీ విరమణ పొందుతున్న లేదా పొందిన ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేసిన తమ అనుభవాలను పంచుకోవడానికి అనుభవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న పరిపాలన సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని సులభతరం చేస్తూనే ఉందన్నారు. పెన్షన్ దరఖాస్తు ఫామ్ల నుండి అనవసరమైన నిబంధనలు తొలగించి క్లిష్టమైన విధానాలను మరింత సులభమైన పద్ధతులతో భర్తీ చేశామని జితేంద్ర సింగ్ చెప్పారు.
2: భారత సర్కార్ మే సేవా నివృత్తి యా పెన్షనర్స్ కి సంఖ్య జో కామ్ కర్నే వాలి కర్మచారి హై వర్కింగ్ ఎంప్లాయ్ ఉస్సే కహీ అధిక హై. ది రిటైర్మెంట్ హ్యాపెనింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 వెన్ ది లైఫ్ స్పాన్ హస్ గాన్ ఆల్మోస్ట్ అప్ టు 70. సో మోస్ట్ ఆఫ్ దీస్ రిటైరింగ్ కొలీగ్స్ ఆర్ ఇన్ ది ప్రైమ్ ఆఫ్ దేర్ హెల్త్, ఆల్సో ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పర్టైజ్, ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. ఆర్ ఇస్లియే ఉన్కో ఇస్ తరహ సే ఛుట్టీ పే నా జానే దియా జాయే. ఉన్కీ సేవాయే, ఉన్కా యోగదాన్ కిసి నా కిసి తరహ సే రాష్ట్ర నిర్మాణ కే కార్య ఆయే ఆర్ కిస్ ప్రకార్ ఆ సక్తా హై యే ఉన్కే సాథ్ చర్చా కర్నే కా మాధ్యమ బనే.
1: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్తో శిక్షణ పొందుతున్న 2025 బ్యాచ్కి చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనర్లు కలుసుకున్నారు. ఈ సమావేశంలో పౌరుల మారుతున్న ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సివిల్ సర్వెంట్లు అత్యున్నత సేవాభావంతో ప్రజలకు అనుకూలమైన రీతిలో సేవలందిస్తూ కీలక పాత్ర పోషించాలని ఆయన చెప్పారు. అధికారులు క్రమం తప్పకుండా ప్రజలను కలుసుకోవాలని, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడానికి, భరోసా కల్పించడానికి, వారి సమస్యలను క్షుణ్ణంగా వినాలని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా రక్షణ భూముల నిర్వహణ, కంటైన్మెంట్ బోర్డుల మున్సిపల్ పరిపాలనలో డిఫెన్స్ స్టేట్ డిపార్ట్మెంట్ పాత్రను కూడా మంత్రి ప్రశంసించారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న శక్తి సప్తధార కార్యక్రమం గురించి ప్రస్తావించారు. వ్యవసాయ గ్రామీణ భారతదేశానికి ఈ కార్యక్రమం ముఖ్యమైన దిశను నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు కేంద్ర బిందువుగా కార్యక్రమాలు, పారదర్శకమైన పర్యవేక్షణ, సమర్థవంతమైన అమలు ద్వారా ఈ దృక్పథాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి శక్తి సప్తధార గురించి వివరిస్తూ, వ్యవసాయం ఆహారోత్పత్తిని బలోపేతం చేయడం, ఆహార పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లకు అందుబాటు విస్తరించడం వంటి ముఖ్యమైన ప్రాధాన్యతలు ఈ శక్తి సప్తధారలో ఉన్నాయని వ్యవసాయ మంత్రి వివరించారు. ప్రపంచ సంక్షోభం, అనిశ్చితుల మధ్య రైతులకు రాయితీ ధరలకు ఎరువులు అందించే ప్రభుత్వ నిబద్ధతను కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్ణయించిన పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి సమావేశంలో ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకురావాలని, ప్రత్యేక గదులు, ఇంటర్నెట్ కనెక్షన్ లేని కంప్యూటర్ సిస్టమ్స్, పరికరాల డిపాజిట్ నిబంధనలను అత్యవసర ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్రంగా ఆడిట్ నిర్వహించి దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించాలని కూడా ఎన్టీఏని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో, ముఖ్యంగా మొత్తం వ్యవస్థను సంస్కరించడంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఎన్టీఏ నుంచి 50 మందికి పైగా సిబ్బందిని తొలగించామని, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక రంగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి డొమైన్ నిపుణులను తీసుకొస్తున్నట్లు కూడా అధికారులు మంత్రికి వివరించారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈరోజు ప్రకటించారు. వసుంధరారాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, వైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. డాక్టర్ హేమంత్ జోషిని యువమోర్చా అధ్యక్షుడిగాను, రూపాకుమార్ చౌదరిని మహిళా మోర్చా అధ్యక్షురాలిగాను, బన్సీలాల్ గుర్జర్ను కిసాన్ మోర్చా అధ్యక్షుడిగాను పార్టీ ప్రకటించింది. సీనియర్ బీజేపీ నేత నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పార్టీ కొత్త కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గాలిలో జరుగుతున్న తొలి క్రికెట్ టెస్ట్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది. 178 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత జట్లో మానవ్ సుతార్ 4 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు, 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న 4వ ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత్ తరఫున దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురేల్ 51 పరుగులు చేశారు. ఈ సిరీస్లో 2వది చివరి టెస్ట్ ఈ నెల 23 తేదీ నుంచి

0: కొలంబోలో జరుగుతుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళల సింగిల్స్ ఈవెంట్లో మన దేశానికే చెందిన టాప్ షట్లర్ పివి సింధు రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబల్పై 21-7, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. మహిళల డబుల్స్ విభాగంలో మన దేశానికి చెందిన త్రిషా జాలీ గాయత్రి గోపిచంద్ జోడీ కూడా రెండో రౌండ్కు అర్హత సాధించింది. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో అశోక్ ధామాలయం వెలుపల భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట్లో 7 మహిళలు మరణించారు. 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జలాభిషేకం కోసం అశోక్ ధామాలయానికి భారీగా చేరుకున్న భక్తులు తొక్కిసలాట కారణంగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. శిష్యాలు మరొకసారి పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర్య దినోత్సవం ముందు నిర్వీర్యం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారత్ 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి పశు విజ్ఞానం ప్రత్యక్ష కార్యక్రమం.

0: వర్షాకాలంలో పశువుల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. రైతన్నలు, వర్షాకాలంలో పశువుల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు ఉన్నా అడిగి తెలుసుకోవచ్చు. మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 2324 0853, మరొక నెంబరు 040 2324 0852. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.
1: శ్రోతలకు నమస్కారం. వర్షాకాలంలో పశువుల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారితో మాట్లాడాలనుకుంటే 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, 2324 0852, అలాగే మరొక నంబరు 2324 0853, 0404 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయగలరు. నమస్కారం అండి పరశురాములు గారు.
2: నమస్కారం సార్.
1: ఈ వర్షాకాలం అనగానే మనుషుల్లో కానీ అలాగే పశువుల్లో కానీ ఈ వాతావరణ మార్పు వల్ల కొన్ని సీజనల్ జబ్బులు చెప్పిన చూస్తుంటాం.
2: అవును.
1: మరి ముఖ్యంగా డైరీ ఫామ్ నడిపించడం కానీ పల్లెల్లో పశువులని పాడి పంట చూసుకునే వాళ్ళల్లో మనమంటే పరిగెత్తుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము చెప్పగలము సమస్య ఇలా ఉందని పశువులు చెప్పలేవు. వాటిని మనమే గమనించి వాటికి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల ఇతర పశువులకు ఏ రకమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, ఇవన్నీ చూసి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం కొంచెం తెలియజేయండి.
2: సో ముఖ్యంగా మన రాష్ట్రంలో రైతులు పశువులను పెంపకం చేస్తున్నటువంటి రైతులు జన్యుపరంగా మంచి ఉత్పాదకత ఉన్నటువంటి పశువులను ఎంపిక చేసుకొని పెంచుతున్నప్పటికీ ఇలాంటి అధిక వర్షపాతము మరియు అధిక ఎండ ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
1: పరశురాములు గారు ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
3: నమస్కారం అండి.
1: నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: చౌగాన్ సోమయ్య, అన్నగట్ల గ్రామం, ఆకపురేస్ మండలం.

0: పేరు సూర్యాపేట కానీ
1: చెప్పండి
0: సార్. ఇప్పుడు పశువులు అనగానే మనకు ఆవులు గేదెలు గొర్రెలు మేకలు అన్ని వస్తుంటాయి. ఆవులు గేదెల కంటే సరే గడ్డి మనం తవుడు ఇట్లా దాణ పెడుతున్నాం అది ఓకే. అయితే ఇప్పుడు గొర్రెలు మేకల గురించి ప్రత్యేకంగా వర్షాకాలంలో రకరకాలైన వైరస్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా ఫస్ట్ పోషన్ అనేది ఏ విధంగా ఉండాలి గొర్రెలు మేకలకు?
1: ముఖ్యంగా గొర్రెలు మేకలకు ఈ వర్షాకాలంలో చాలా కామన్గా వచ్చేటువంటి వ్యాధి చిటుకు వ్యాధి, గడ్డు వ్యాధి, గడ్డి రోగం అని కూడా అంటారు. సో ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి ముఖ్యంగా వాటిని రాకముందే, అంటే ఈ వర్షాకాలం స్టార్ట్ కాకముందే రైతు సోదరులు కంపల్సరీ మే నెలలోనే, మే చివరి వారంలో కంపల్సరీ దగ్గరలోని పశువైద్యుని సంప్రదించి ఈ చిటుకు రోగము లేదంటే గడ్డి రోగం వ్యాధి రాకుండా ఉండడానికి టీకాలు కంపల్సరీ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో ఈ వ్యాధులు గురి కాకుండా ఉంటుంది. అలాగే ఈ పశువులకు ఈ గిట్టలు పాడవడము అంటే ఫుట్రాట్ అంటాము, ఈ ఫుట్రాట్ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ కాలంలో. ఎందుకంటే అవి నడిచే నేల తడిగా ఉండడం వల్ల గిట్టలు మెత్తబడిపోయి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య రాకుండా ఉండడానికి ముఖ్యంగా ఈ వాటర్ లాగడం, అంటే ఎక్కువ వాటర్ ఉన్నటువంటి ప్రదేశంలో ఈ గొర్రెలు మేకలను తిప్పకూడదు. ఒకవేళ తిప్పినా కూడా తప్పదు కాబట్టి మేత కొరకు ఈ పశువుల పాక ముందు భాగంలో ఈ ఫుట్ డిప్ అంటాం అనంటే ఒక చిన్న గోతిలాగా ఏర్పాటు చేసుకుని దానిలో వాటర్ ట్యాంక్ లాగా ఏర్పాటు చేసుకుని వాటర్ పోసుకొని ఆ వాటర్లో కొంత ఏంటంటే ఫార్మాలిన్ సొల్యూషన్ని మనము కలుపుకొని రోజు వాటి యొక్క గిట్టెలను అందులో ముంచి అంటే అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళే విధంగా మనం చేసినట్లయితే ఒకవేళ ఆ పశువులు ఈ గొర్రెలు మేకలు బయటకు వెళ్ళి ఆ గిట్టెలు మెత్తబడి ఆ బ్యాక్టీరియా సోకినప్పటికీ రోజు మనకు ఈ ఫార్మాలిన్ డిప్లో మనం కాళ్ళు ముంచుతున్నాం కాబట్టి అవి ఆ గిట్టెల వాపు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరొక వ్యాధి ఎఫ్ఎండి అంటే ఈ వ్యాధి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కాలంలో. దీన్ని రాకుండా
2: డాక్టర్ గారు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు ఎఫ్ఎండి,
1: అవునండి. సో ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ రాకుండా ఉండడానికి దీనికి టీకాలు ఉన్నాయి కాబట్టి వర్షాకాలం ముందుగానే స్టార్ట్ అవ్వడానికి ముందుగానే దీనికి కూడా టీకాలు కంపల్సరీ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పశువు ఆరోగ్యంగా ఉండడానికి వాటికి సమతుల్యమైన ఆహారం ఇచ్చినట్లయితే వీటి వ్యాధులు ఒకవేళ వచ్చినా కూడా వాటి తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి వాటి యొక్క పోషణ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాటికి పచ్చిమేతతో పాటుగా కొంత ఎండుమేత మరియు సమీకృత దానాను ఖనిజలవణ మిశ్రమాలను వాటి యొక్క దానాలో అందించినట్లయితే వాటికి కావలసిన అన్ని పోషకాలు అంది ఆ జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా వ్యాధులను తట్టుకునే అవకాశం ఉంటుంది.
2: డాక్టర్ గారు మీరు ముఖ్యంగా మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏ విధంగా అయితే రోగ నిరోధక శక్తి మనలో ఉన్నప్పుడు 10 మందికి ఒక వ్యాధి సోకుతుంది అన్నప్పుడు రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళకి ఆ వ్యాధి ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు వెంటనే దాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే పశువుల్లో కూడా మంచి రకాలైన ఫుడ్ అంటే మీరు అన్నట్టు ఖనిజ మిశ్రమ లవణాలని సమీకృత దాన అని మామూలుగా ఎండుగడ్డి పచ్చిగడ్డితో పాటు వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందేటట్టుగా
1: మనం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.
2: అప్పుడు వాటికి కూడా ఇమ్యూనిటీ పెరిగి ఈ చిన్న చిన్న వ్యాధుల పట్ల
1: తట్టుకునే అవకాశం ఉంటుంది. త్వరగా వాటికి గురి కాకుండా ఫ్లాక్ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.
2: అలాగే దాంతోపాటు పశువుల నుంచి ఏదైతే మనము దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట, పాలు కానీ మాంసం కానీ ఏదైనా ఉందో అవి కూడా క్వాలిటీగా ఉండే అవకాశం ఉంటుంది.
1: అవునండి.
2: ముఖ్యంగా మేము ఈ వర్షాకాలం మొదలయ్యింది, చుట్టుపక్కల పచ్చి ధనం పెరిగింది, మీరు అన్నట్టుగా కొత్త గడ్డి తినడం కానీ లేదంటే ఆ బురద నీళ్ళలో నీరు తాగడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కూడా మామూలుగా మనుషుల్లోనే మనం చూస్తుంటాము గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిసార్డర్స్ అంటే ఆహార సంబంధించిన బబ్బులు ఏదైతే ఉంటాయో అవి పశువుల్లో కూడా వచ్చే ప్రమాదం ఉందా?
1: అవునండి, డెఫినెట్గా ఈ వర్షాకాల ప్రభావిత పరిస్థితులలో చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాటికి విరోచనాలు, గడ్డి ఆధారిత విరోచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ గడ్డి ఆధారిత అజీర్తి సమస్య అంటే యాసిడ్ ఇండైజెషన్, రూమినల్ యాసిడోసిస్ అంటాము ఇంగ్లీష్లో, ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ శిలీంధ్రాల బెడద ఇంకోటి, ఎందుకంటే సాధారణంగానే ఈ

ఈ సమయంలో వాతావరణంలో ఎక్కువ తేమ శాతం ఉండడం వలన వాటికి మనం స్టోర్ చేసుకున్నటువంటి ఫీడు కానీ లేదంటే బయట దొరికేటువంటి దాణా పదార్థాలు కానీ కొంత శిలీంధ్రాలు వాటిపైన వృద్ధి చెంది, ఆ వృద్ధి చెందడమే కాకుండా వాటి ద్వారా విడుదలయ్యేటువంటి టాక్సిన్స్ విష పదార్థాలు వాటిని కలుషితం చేసి అలాంటి దాణను పశువులు మేసినప్పుడు వాటికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే పూర్తిగా కుళ్ళిపోయినటువంటి దాణాలు తిన్నప్పుడు కూడా వాటికి ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు జీవాలలో ఈ లష్క్రీన్ ఫ్రాక్చర్ అంటే అప్పుడే మొలకెత్తినటువంటి లేత దశలో ఉన్నటువంటి పశుగ్రాసాలు తిన్నప్పుడు ఈ గడ్డి రోగము చిటుకు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాడి పశువులలో పెద్ద పశువులలో ఆవులు గేదెలలో ముఖ్యంగా ఈ లేత దశలో ఎక్కువ మొత్తంలో పచ్చిమేత మేయడం వలన కొన్ని ఖనిజ ధాతువుల యొక్క లోపం వలన గడ్డి ధనుర్వాతం అంటారు, దీన్ని హైపోమెగ్నీసిమిక్ టెటానీ అంటాము. సో ఈ వ్యాధి కూడా గురై

0: లేత దశలో ఎక్కువ మొత్తంలో పచ్చిమేత మేయడం వలన కొన్ని ఖనిజ ధాతువుల యొక్క లోపం వల్ల గడ్డి ధనుర్వాతం అంటారు. దీన్ని హైపోమెగ్నీషియమిక్ టెటానీ అంటాము. సో ఈ వ్యాధి కూడా గురై పశువులు చనిపోయే అవకాశం ఉంటాయి. ఇలాంటి సమస్యలు మనం ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది.
1: ఇలాంటి వ్యాధులు బారిన పడ్డప్పుడు పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, పడ్డామని తెలిస్తే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మొదటగా ముఖ్యంగా ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు విరోచనాలు, గడ్డి ఆధారిత విరోచనాలు. ముఖ్యంగా ఈ పశువులు ఎక్కువ మొత్తంలో ఈ పచ్చిమేతను మేయడం వల్ల, ఈ పచ్చిమేతలో అధికంగా ఈ వర్షాకాల ప్రపస్థితిలో ఎక్కువ మొత్తంలో నీరు ఉండడం వల్ల అవి వాటికి కావలసిన మొత్తంలో ఘన పదార్థం వాటికి లభించకపోవడం, ఎక్కువ మొత్తంలో నీరు ఈ మా ఆహారం రూపంలో తీసుకోవడం వల్ల, గడ్డి రూపంలో తీసుకోవడం వల్ల ఎక్కువ ఈ పశువులలో పారుడు వచ్చే సమస్య ఉండే అవకాశం ఉంటుంది. అంటే విరోచనాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వాటికి పోషకాలు లభించకపోవడము, అట్లాగే వాటిలో ఎదుగుదల తగ్గడము, అలాగే పాల ఉత్పత్తి తగ్గడము, రోగాల బారిన పడడం వంటి సమస్యలు మనం నోటీస్ చేస్తూ ఉంటాము. అలాగే ఇంకొక సమస్య అజీర్తి. సో వీటిలో ఎక్కువ మొత్తంలో పచ్చిమేతను మేపడం వలన వాటికి తగిన మొత్తంలో ఘన పదార్థం లభించకపోవడం, ఆ లభించిన దాంట్లో పూర్తిగా పీచు పదార్థం లేకపోవడం వల్ల వాటికి రూమినల్ అసిడోసిస్ అనే సమస్య, అనే అజీర్తి అంటాం. సో అసిడోసిస్ వచ్చేసి కడుపుబ్బరం వచ్చేసి వాటిలలో డైజెషన్ సరిగా కాక వాటిలలో పెరుగుదల తగ్గడము, పాలోత్పత్తి తగ్గడము, ఇలాంటి సమస్యను మనము గమనిస్తూ ఉంటాం. దీనిని ఎదుర్కోవడానికి రెండు సమస్యలు, మెయిన్గా విరోచనాలు మరియు ఈ అజీర్తి సమస్యను నివారించడానికి ఈ పచ్చిమేత, పూర్తిగా పచ్చిమేతపైనే మేపకుండా పశువులను కానీ జీవాలను కానీ వాటితో పాటుగా కొద్దిగా ఎండిమేత, ఎండిమేత రకాలైనటువంటి మనకు వరిగడ్డి కానీ, మొక్కజొన్న చొప్ప, సజ్జ చొప్ప, ఇంకేతర ఏ ఇతర అయినా వేరుశనగ తీగలు ఇలాంటి వాటిని జోడించుకుంటూ వాటితో పాటుగా వాటికి కొంతమేర సమీకృత దానాను, ఖనిజ లవణ మిశ్రమాలను వాటి యొక్క ఉత్పాదకతను బట్టి, వాటి యొక్క పెరుగుదలను బట్టి మనం అందించినట్లయితే వాటికి పశువులకు సమతుల్యమైన ఆహారం అందించడంతో పాటు అదేవిధంగా అన్ని రకాల పోషకాలను వాటికి అందుతాయి. తద్వారా వాటిలో ఆరోగ్య సమస్యలు రాకుండా మంచి ఉత్పాదకతను వాటి నుంచి మనం పొందవచ్చు. మరియు మరొక సమస్య, ఇందాక మనం చెప్తున్నట్టు జీవాలలో, ఈ జీవాలలో ఎక్కువ మొత్తంలో ఈ తొలకరి వర్షాలు పడగానే ఆ లేత గడ్డిని మేయిస్తూ ఉంటాయి. ఆ లేత గడ్డి అనేది భూమికి ఆనుకొని అప్పుడే మొలకెత్తుతుంటుంది కాబట్టి ఆ లేత గడ్డిని మేసే క్రమంలో అవి కొంతమేర గడ్డితో పాటుగా మట్టిని కూడా అవి వాటి పొట్టలోకి తీసుకుంటాయి. అలా ఆ ఒకవేళ ఆ మట్టిలో క్లాస్ట్రిడియం పర్ఫరిన్జెన్స్ అనేటువంటి బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇది కడుపులోకి వెళ్ళిపోయి వాటి పొట్టలోకి వెళ్ళిపోయి మేతతో పాటు అవి లోపలికి వెళ్ళగానే వాటి సంఖ్యను ఉత్పత్తి చేసుకుని ఒక రకమైన విష పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. తద్వారా అది ఎంట్రోటాక్సిమియా లేదా గడ్డి రోగము లేదా చిట్టుకు వ్యాధి అనే వ్యాధికి గురి అయ్యే అవకాశం ఉంటుంది.
1: శ్రోత లైన్లో ఉండండి. హలో
2: హలో హలో
1: హలో నమస్తే, చెప్పండి
2: సార్. నమస్తే అండి.
1: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు అమరేంద్ర ప్రసాద్, సిద్దిపేట అండి.
1: చెప్పండి
2: సార్. పశువుల లోపల గాలికుంటు వ్యాధి అనేటువంటి వస్తాయి కదా, దానికి వ్యాక్సినేషన్ ముందే ఇస్తున్నా, తర్వాత ఎక్కువగా ఈ మధ్య ఆవులకి మన దగ్గర లేగదులకి లింపో వైరస్ వచ్చింది, అది మళ్ళీ రిపీట్ అవుతుందా? దానికి మెడిసిన్స్ వాడినాము.
0: ఏం వైరస్ అండి, ఎవరు చెప్పారు?
2: లింపో, లింపో వైరస్ అది బిల్లలు బిల్లలు వస్తుంది.
0: లంపీ స్కిన్ డిసీజ్ అండి అది. లంపీ స్కిన్ డిసీజ్ అనేది అవునండి. అది ఇది యంగ్ కౌస్లలో అంటే దూడలలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అది కూడా తెల్ల ఆవులలో, గేదెల కంటే ఆవులలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. రైట్. సో దీనికి లంపీ స్కిన్ వ్యాధికి కూడా మనకు వ్యాక్సిన్ అనేది ఉంది. అది మీరు దానికి రైట్ నౌకి మనం ఏం చేస్తున్నారంటే గోట్ పాక్స్ అంటే వ్యాధికి సంబంధించినటువంటి ఆ వ్యాక్సిన్ని మనము వీటికి వేయించినట్లయితే ఇతర పశువులకు సోకకుండా ఉంటుంది. ప్లస్ రాని వాటికి కూడా వేయించినట్లయితే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. సో వచ్చిన వాటిని మాత్రం మిగతా పశువులతో కలపకుండా వాటిని సపరేట్గా ఉంచుతూ వాటికి వైద్యం చేసినట్లయితే అవి తిరిగి పూర్తిగా కోలుకునే అవకాశం కూడా ఉంటుందండి.
2: పోయిన సంవత్సరం వచ్చింది సార్ దానికి డిసీజ్.
0: అవును.
2: మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా?

0: లేదండి, మాక్సిమం వాటికి ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటుంది, మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
1: ఇప్పుడు దాన్ని మిగతా పశువులతో కలపగలరా?
0: కలుపుకోవచ్చు, కలుపుకోవచ్చు. పూర్తిగా క్యూర్ అయిపోయింది కదండి అది,
1: అవునండి.
0: అది నో ప్రాబ్లం.
1: సార్ ఇంకొకటి, శైలేజ్ తయారీ పశువుల పోషణలో పాట మనకు లాభసాటిగా ఉంటుందా?
0: అవును,
1: ఎట్లా చేయాలి?
0: కంపల్సరీ అండి. సైలేజ్ అనేది మనము పచ్చిమేతతో పోలిస్తే ఎదిక మొత్తంలో ఇంకొక పోషకాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఇంకొకటి, మనకు కొరత సమయంలో మనకు పచ్చిమేతకి బదులుగా సైలేజ్ అనేది ఒక ప్రత్యామ్నాయ మార్గము. సో కాబట్టి పచ్చిమేతకు సైలేజ్ అనేది చాలా లాభదాయకము. పశువులకు మేపడం వల్ల అధిక పోషకాలు లభిస్తాయి, అంతే కాకుండా మనము చాలా రకాల ఉత్పాదకతలు కూడా మనము ఈ సైలేజీని మేపు ద్వారా మనం పొందవచ్చు.
1: థ్యాంక్ యూ సార్.
0: రైట్ అండి.
1: థ్యాంక్ యూ అండి.
2: పరశురాములు గారు, ఒక చిన్న విషయం. మనము ఈ వర్షాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా మనుషుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, మనము తెచ్చుకున్న వస్తువులు కానీ, ధాన్యాలు కానీ, కూరగాయలు కానీ ఒక పద్ధతిగా స్టోర్ చేసుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, లేదా డబ్బాలలో నిల్వ తడి లేని ప్రదేశాల్లో పెట్టుకుంటాము. పశువుల పోషణ ఇచ్చేసరికల్లా మనం పెట్టుకున్నట్టుగా వాటి వస్తువులు ఫ్రిడ్జ్లో
0: పెట్టలేము.
2: ఒక దగ్గర పెట్టినప్పుడు వాతావరణంలో మాయిశ్చర్ అంటే ఈ తేమ పెరిగి అవి వాటిలో ఫంగస్ లాగా రావడమో, లేదంటే అవి కుళ్ళిపోవడమో, ఇలాంటి జరిగే ప్రమాదం ఉంది కదండి.
0: అవునండి.
2: మరి అలాంటి జరిగినప్పుడు, అలాంటి దాణా తిన్నప్పుడు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది
0: ఉంటుంది.
2: ఏ రకమైన జాగ్రత్తలు దాణాని
0: అవును
2: ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేయాలంటారు?
0: రైట్. సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో న్యాచురల్గానే తేమ శాతం అధికంగా ఉండడం వల్ల, తద్వారా మనం స్టోర్ చేసుకున్నటువంటి పశువు మేత పదార్థాలు, దానా పదార్థాలు, సో మాయిశ్చర్ని అంటే ఆ తేమను అబ్జర్బ్ చేసుకొని వాటిలో తేమ పెరిగిపోవడము, దాంతో శిలీంధ్రాలు పెరిగిపోవడము జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ప్రాపర్గా స్టోర్ చేయకపోయినా వర్షపు నీరు కూర్చి తడిసినా కూడా అవి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మొదటగా కొన్ని రకాల శిలీంధ్రాలు వృద్ధి చెందుతాయి. అలాంటి శిలీంధ్రాలు డైరెక్ట్గా వాటికి డిసీజ్, అలాంటి మేతను తిన్నప్పుడు పశువులకు వ్యాధులను కలుగజేస్తాయి. అంతేకాకుండా ఈ వృద్ధి చెందినటువంటి శిలీంధ్రాలు అవి కొన్ని రకాల టాక్సిన్స్ని అవి విడుదల చేస్తాయి ఆ మేత పదార్థాల్లో. సో మెయిన్గా ఆక్రోటాక్సిన్స్, అఫ్లోటాక్సిన్స్, ఆక్రోటాక్సిన్స్ అనేటువంటి టాక్సిన్స్ని రిలీజ్ చేయడం వల్ల అవి కలుషితమవుతాయి. ఇలా కలుషితమైనటువంటి మేత పదార్థాలను ఈ పశువులు కానీ జీవాలు కనుక తిన్నట్లయితే, పశువులలో మెయిన్గా లివర్ సంబంధిత వ్యాధులు నోటీస్ చేయడం జరుగుతుంది ఫస్ట్. సో దాంతో వాటి యొక్క ఆహార జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఆహారం సరిగా తినడం మందగించడము, పెరుగుదల లోపించడము, పాల ఉత్పత్తి తగ్గడం అనేది గమనించవచ్చు. అంతేకాకుండా అలాగే కంటిన్యూస్గా మనము ఇలా కలుషితమైన విష పదార్థ, ఈ శిలీంధ్రాలతోటి ఉత్పత్తి అయినటువంటి విష పదార్థాలతో కలుషితమైనటువంటి మనము మేతను అలాగే మనం వాటిని మేపినట్లయితే వాటిలలో క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది. తద్వారా పశువులు చనిపోయే అవకాశం కూడా మనము నోటీస్ చేయొచ్చు. కాబట్టి జనరల్గా ఇప్పుడు ఇలాంటి సమయంలో మనము తేమ లేకుండా ఉండే ప్రదేశంలో మనము ముఖ్యంగా ఈ దాన పదార్థాలను, ముఖ్యంగా సమీకృత దాన పదార్థాలను స్టోర్ చేసుకోవాలి. దాని కొరకు మనము స్టోర్ చేసుకునేటువంటి ఆ స్టోరేజ్లో, ఆ స్టోరేజ్ గోడౌన్లో మనము ఆ దానా సంచులను డైరెక్ట్గా నేలపైన కాకుండా ఒక ప్యాలెట్, అంటే ఒక కట్టెతో ఉన్నటువంటి ఒక మంచం లాంటి దాన్ని పెట్టుకొని దానిపైన వేసుకోవాలి.
2: ఒక పీట లాంటిది,
0: పీట లాంటిది. అలాగే ఈ సంచులను గోడకి డైరెక్ట్గా అటాచ్మెంట్ లేకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని మనము గాలాడే విధంగా చేస్తాం. మరియు అలాగే ఒక్కొక్క వరుసకి, ధాన్యం బస్తాల వరుసలకు మధ్య, నెట్ల మధ్యలో గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి. తద్వారా వాటికి ఎక్కువ గాలి ఆడి మనకు తేమ పోగవకుండా ఉంటుంది. రెండు, ఒకవేళ కలుషితమైనట్టు మనం నోటీస్ చేసినా కూడా ఆ పశువులకు తినిపించే క్రమంలో ఈ దానా పదార్థాలతో పాటు కొన్ని రకాల టాక్సిన్ బైండర్స్ మనకు కమర్షియల్గా మనకు అవైలబుల్ ఉన్నాయండి. ఇలాంటి టాక్సిన్ బైండర్స్ మైకోటాక్స్ అని, టాక్సిఫిక్స్ అని, టాక్సాఫెన్ అనే చాలా రకాల టాక్సిన్ బైండర్స్ ఉన్నాయి. ఈ దానాతో పాటు ఈ టాక్సిన్ బైండర్స్ను కలుపుకొని మనము ఒక టన్నుకి హాఫ్ కేజీ వరకు మనం కలుపుకోవాల్సి ఉంటుంది. సో అవి కలుపుకొని మనం ఇచ్చినట్లయితే, ఒకవేళ విష పదార్థాలు ఉన్నా ఇవి పశువుల పొట్టలోకి వెళ్ళినప్పుడు ఈ వాటితో పాటు ఈ టాక్సిన్ బైండర్ కూడా వెళ్తుంది, కాబట్టి వాటి యొక్క విష ప్రభావం చూపకుండా ఇవి కాపాడతాయి. తద్వారా మనం పశువులను కాపాడుకోవచ్చు.
2: శ్రోతలకు ఒక గమనిక, వర్షాకాలంలో పశు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారు.

0: ఉన్నారు, మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే 0400 STD కోడ్, హైదరాబాద్ ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0852, అలాగే 2324-0853 ఈ రెండు నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడచ్చు. పరశురాములు గారు, ఒక విషయం మీరు అన్నారు, పశువులు దానా కలుషితమైతే అందులో శిలీంధ్రాలు పెరిగి అవి తిన్న కారణంగా, అపరిశుభ్ర ఆహారం తిన్న కారణంగా వాటికి రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, దానికి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు. క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అంటారు, ముఖ్యంగా పరిశుభ్రత చాలా ముఖ్యం అంటారు. పశువుల దొడ్లలో మనము మనలాగా మనం ఇంట్లో ఊడ్చుకున్నట్టుగా అవి ఏం చేసే పరిస్థితి ఉండదు, కాబట్టి అవి తిని వదిలేసిన ఆహారం కానీ ఆ మిగిలిపోయిన కాళ్ళల్లో దారిలో పడ్డ ఆహారం కూడా ఈ వర్షపు నీటికి కానీ తడికి కానీ ప్రభావితమై అందులో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పశువుల పెంపకంలో మనం ఏదైతే వాటికి సంబంధించిన డాబాలు కానీ దొడ్లు కానీ ఏర్పరచుకుంటామో వాటిలల్లో ఆ షెడ్లలో ఏ రకమైన పరిశుభ్ర చర్యలు చేపట్టాలంటారు?
1: అవును, సో ముఖ్యంగా పరిశుభ్రత విషయంలోకి వచ్చేసరికి కంపల్సరిగా ప్రతిరోజు మనము స్వచ్ఛమైన నీటిని మాత్రమే అందించాలి. వాటి యొక్క నీటి తొట్టులను రెగ్యులర్ ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి. ఆ నీటి తొట్టులను సున్నంతో ప్రతి వారానికి లేదంటే నెలకు ఒకసారి అయినా కంపల్సరీ చున్నంతో కోటింగ్ చేసుకోవాలి. తద్వారా మనము దాంట్లో నాచు లేకుండా లేదంటే ఆ పేరుకుపోయినట్టు మురికి లేకుండా మనం చూసుకోవచ్చు. అలాగే వాటి యొక్క తొట్టులను దానా తొట్టులను కూడా రోజు క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి తడిసిన దానాను కానీ క్లీన్ చేసినప్పుడు తడిసినప్పుడు కానీ అలాంటి దానాను పశువులకు ఇవ్వకూడదు. మరియు ఎప్పటికప్పుడు ఫ్రెష్ దానాను మాత్రమే పశువులకు అందిస్తూ ఉండాలి. అలాగే లోపల షెడ్ లోపల ఎలాంటి వాటి మలమూత్రాలు పేరుకుపోకుండా ఉండడానికి ప్రతిరోజు వాటిని పొద్దున సాయంత్రం అనేది పాకలను శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వీలైతే డిసిన్ఫెక్టెంట్స్, కొన్ని రకాల డిసిన్ఫెక్టెంట్స్ ఉంటాయి. సో మనకు పినాయిల్ లాంటి డిసిన్ఫెక్టెంట్స్ని వాడి మనం పశువుల పాకను ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి. వాటి యొక్క గట్టర్లలో అంటే మురికి కాలువ ఏదైతే ఉంటుందో వాటిలలో ఎక్కువగా ఈ మురికి పేరుకుపోయి వాటి ద్వారా వ్యాధులు వ్యాపించే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గట్టర్స్ని కూడా విధిగా కంపల్సరీ ప్రతిరోజు వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటుగా పశువులను కూడా ప్రతిరోజు వాటర్తో మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిని పడుకున్నప్పుడు మలమూత్రాలు వాటికి అతుక్కునే అవకాశం ఉంటుంది వాటి బాడీకి. తద్వారా మనము పాకను శుభ్రం చేసుకున్న పశువు ఆరోగ్యంగా శుభ్రంగా లేకపోతే వ్యాధులు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనము ఈ ప్రతిరోజు క్లీన్ చేసుకోవాల్సిన వాటర్ తోటి వాటిని వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
0: ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు గడ్డి ఇదంతా మొదలైనప్పుడు మీరు అన్నట్టుగా పశువుల పాకలో ఉండే ఆ పరిశుభ్ర వాతావరణం వల్ల కూడా దోమల బెడద కూర్చే అవకాశం కూడా చాలా ఉంటుంది.
1: అవును,
0: మరి ఇలాంటి పరిస్థితుల్లో మనమే తట్టుకోలేకపోతున్నాం దోమల బెడద, వాటిని ఎలా రక్షించుకోవాలి పశువులని?
1: సో ముఖ్యంగా ఈ దోమల వల్ల చాలా రకాల వ్యాధులు కూడా, చాలా రకాల వైరస్ వ్యాధులు కూడా పశువులకు సోకే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మీరు చెప్పినట్టుగానే ఈ వర్షాకాలంలో ఈ దోమల బెడద అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రము పొగ అనేది పశువులకి కొట్టంలో వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అది గాలి ఎక్కడి సైడ్ వీస్తుందో ఆ డైరెక్షన్లో పూర్తిగా పాకలోకి వెళ్ళే విధంగా మనము ఆ పొగను ఏర్పాటు చేసుకొని వాటిలో మనం వేపాకు పచ్చివేపాకును వేసినట్లయితే ఆ వేపాకు పొగకు కొంతమేర మనకు ఈ రెపలెంట్గా పనిచేస్తుంది. కాబట్టి మస్కిటోస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరొకటి, పూర్తిగా ఎక్కువ మొత్తంలో దోమల బెడద ఉన్నట్టయితే దోమ తెరలు పూర్తిగా పాకని మొత్తం సాయంత్రం సమయంలో, సాయంకాలం సమయంలో మరియు ఎర్లీ మార్నింగ్ టైంలో కంపల్సరిగా మనము ఈ పూర్తి పాకను దోమ తెరలను వాడి వాటిని రాకుండా కాపాడవచ్చు.
0: ముఖ్యంగా ఈ పశువులకి వర్షాకాలంలో ఏదైనా వ్యాధి బారిన పడినట్టు తెలిస్తే పశు వైద్యశాలకు తీసుకెళ్తాము. ఆ డాక్టర్ గారు దాన్ని పరీక్షించి ఫలానా ఫలానా ఇబ్బందితో ఉంది అని చెప్పి వైద్యం చేస్తారు. ఈ పరీక్షలు చేయడానికి ఏదైనా డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తారా?
1: డెఫినెట్గా అండి. సో పశువు యొక్క హిస్టరీ అంటే దాని యొక్క చరిత్ర, ఎలాంటి ఇబ్బందితో వచ్చింది, దానికి ఎలాంటి సమస్యలు, రైతు ఏమేమి చెప్తున్నాడో దానిని ఆధారం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పశువైద్యులు

0: కొన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విరోచనాలు అలాంటి పరిస్థితులలో వచ్చినప్పుడు ఈ సమయంలో పరాన్నజీవుల బెడద కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో. సో అది ఏ రకమైన పరాన్నజీవి అని తెలుసుకోవడానికి ముఖ్యంగా పేడ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో దాని కొరకు పశు వైద్యశాలలో పేడలను కలెక్ట్ చేసుకొని కొన్ని రకాల పేడ పరీక్షలు మైక్రోస్కోప్ కింద మనం టెస్ట్ చేసేసి ఏ రకమైన పరాన్నజీవి ద్వారా వస్తుంది అనేది నిర్ధారించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే అధిక జ్వరాలు ఉన్న సమయంలో, రక్తహీనత ఉన్న సమయంలో, ఇలాంటి పరిస్థితులలో వాటి యొక్క రక్త నమూనాలు తీసుకొని వాటి రక్తం యొక్క స్మీర్లు తయారు చేసుకొని రక్తం పరీక్షలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని వైరల్ వ్యాధులు ఉన్నాయి అని సస్పెక్ట్ చేసిన క్రమంలో వాటి రక్త నమూనాలలోని సీరం తీసుకొని వాటి యొక్క సీరం టెస్ట్ ద్వారా కూడా వాటికి ఏ వ్యాధి ఉందనేది నిర్ధారించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాగే కొన్ని రకాల యూరిన్ కూడా కలెక్షన్ చేసుకొని యూరిన్లో ఉన్నటువంటి కొన్ని రకాల పారామీటర్ని ఎగ్జామినేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వాటి యొక్క వ్యాధులను నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది.
1: పరశురాములు గారు, ఈ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత పశువుల పట్ల ఏ రకమైన ట్రీట్మెంట్ డాక్టర్ గారు చెప్తారు అది నిర్దిష్టంగా పాటించాలి? అలా కాకుండా మనం సామాన్యంగా గమనిస్తుంటాము, మా తోటివాడికి ఇలాంటి జబ్బే వచ్చింది కాబట్టి వాడు ఏ మందు వాడాడో నేను అదే వాడేస్తే సరిపోతుంది అని వాడు తెచ్చిన మందే కొంచెం దీనికి వేయడము ఇలా చేయడం చేస్తుంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: అది చాలా రాంగ్ అండి. సో ఎందుకంటే ఒక పశువుకి వచ్చిన వ్యాధి ఇంకో పశువుకి సేమ్ విధంగా రాకపోవచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా ఆ ముందు సేమ్ వ్యాధి వచ్చినా తీవ్రతలో కూడా తేడా ఉంటుంది. ఆ తీవ్రతను బట్టి కూడా మనము చికిత్స విధానం కూడా మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఒక పశువుకు వచ్చిన విధంగా వచ్చిందని చెప్పేసి అలాంటి మందులనే వీటిని వాడడం అనేది సరైనది కాదు. కంపల్సరీ ఏ వ్యాధికైనా పశు వైద్యుని యొక్క సలహా తీసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ అంటే చికిత్స చేసినట్లయితే త్వరగా పశువు కోలుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అది ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఎలాంటి వ్యాధులు గురి అయినా, ఎలాంటి కొత్తగా పశువులలో మార్పు కనిపించినా వెంటనే దగ్గరలోని పశు వైద్యుని సంప్రదించి రైతు సోదరులు ఆ వ్యాధిని నిర్ధారణ చేయించుకొని దానికి సరైన చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనము ఫీల్డ్ లెవెల్లో గ్రామాలలో చూస్తుంటే మాత్రము ఫస్ట్ పశు వైద్యుని కంటే ముందు తీసుకెళ్లే పశు వైద్యం దగ్గరికి వెళ్ళే కంటే ముందు సొంత వైద్యం చేయడం అనేది, పశువులలో సొంత వైద్యం చేయడం అనేది చాలా సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో కొన్ని వ్యాధులు నయమైన నార్మల్గా అయినా కూడా చాలా సమయాల్లో మంచి కాస్ట్లీ యానిమల్స్ కూడా చాలా పూర్తిగా వాళ్ళ ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా ఎక్కువ మొత్తంలో వ్యాధికి గురి అయిపోయి, సో చికిత్స కూడా మనము చేసినా కూడా దాన్ని కోలుకొనే దశకు తీసుకెళ్ళిపోయి తర్వాత పశువైద్యుడు కూడా ట్రీట్మెంట్ చేసినా కాపాడలేని పరిస్థితికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా వ్యాధి సోకిందని తెలిసిన వెంటనే పశువైద్యుని సంప్రదించి పశువైద్యుని సలహాల మేరకు చికిత్సను అందించాలి.
1: అంటే సరైన సమయంలో కనుక తొలి దశలోనే కనుక గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని కాపాడుకోవడానికి వీలవుతుంది. లేదంటే వ్యాధి తీవ్రతరం అయిపోయి కాపాడలేని
0: పరిస్థితులకు వచ్చేస్తుంది.
1: డాక్టర్ గారు, మనకు ఎన్నో రకాల విటమిన్ డెఫిషియన్సీస్ చూస్తుంటాము, పశువుల్లో కూడా ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటాయా?
0: అవునండి. మెయిన్గా ఈ వర్షాకాలంలో టైంలో ముఖ్యంగా సూర్యరశ్మి తక్కువగా అవ్వడము ప్లస్ ఎక్కువ మొత్తంలో పచ్చిమేత పైనే మేపడం వల్ల వాటికి విటమిన్ డి లోపము అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విటమిన్ డి లోపం వల్ల ముఖ్యంగా పాలిచ్చే పశువులలో దీని యొక్క వ్యాధి లోపం వల్ల వ్యాధి తీవ్రత అధికంగా నోటీస్ చేస్తాం. ఎందుకంటే విటమిన్ డి అనేది ఇది కాల్షియంతో ముడిపడి ఉండేటువంటి పోషకము, తద్వారా పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలలో పాల జ్వరానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి సమయంలో పశువులు ఈ పాల జ్వరం గురైన పశువులు కింద పడిపోయి ప్లస్ పాల ఉత్పత్తి తగ్గిపోవడం కాకుండా నడవలేని పరిస్థితుల్లో చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటిని నివారించుకోవడానికి ఖనిజ లవణ మిశ్రమాలు, వాటి విటమిన్, ముఖ్యంగా విటమిన్ ఏ డిఈ మరియు బి కాంప్లెక్స్ విటమిన్లు విరివిగా లభించేటువంటి కొన్ని మిశ్రమాలను పశువులకు వాటి మేతతో పాటు అందించాలి.

0: చాలా మంచి విషయాలు తెలియజేశారు పరశురాములు గారు. పరిశుభ్రమైన వాతావరణము, ఆరోగ్యకరమైన దాణ, పరిశుభ్రమైన నీరు, చుట్టుపక్కల పరిస్థితులను కూడా మనము జాగ్రత్తగా చూసుకుని, దోమల బెడద ఇవన్నీ లేకుండా దాణ సంరక్షణ గురించి కూడా తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.
1: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు వర్షాకాలంలో పశువుల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ పరశురాములు గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
4: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈ రోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
5: నమస్కారం సార్.
4: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్లిపోయి, మరుగున పడిపోయి, యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు, మిగతా అవి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్స్ అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
5: మంచి విషయాన్ని గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తప్పించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేదే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో, మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ 5 వసంత గంజలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందాలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్లగా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలన్నటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా

0: 2023-24 సంవత్సరంలో ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యా సంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024 సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు పడుతున్నామేమో అనుకోవచ్చు. ఉదాహరణకు 1903 సంవత్సరంలో రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగరవేశారన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్లకంటే 5 సంవత్సరాల ముందుగా 1898 సంవత్సరంలోనే శివకర బాపూజీ తల్పడే గారు విమానం ఎగరవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 సంవత్సరాల వెనక్కి వెళితే భారద్వాజ మహర్షి యాంత్ర విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గెలీలియో గారిని అంటారు, ఎందుకంటే ఆయన 1564 సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడ్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయన కంటే 1500 సంవత్సరాల ముందు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు, పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమూర్తి అందించినటువంటి దేశం నా భారతదేశం. అర్థ ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము, కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు, దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం మనకు ఎప్పుడైతే అందిస్తామో వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహిమైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనం ఇచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
1: అలాగే శస్త్రచికిత్సలు,
0: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్ట్, ఆర్కిటెక్చర్ వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుట్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుట్లోనే రాతి ద్వారా, రాతి

0: పైపుల నిర్మాణాన్ని ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నింటినీ కూడా మన వాళ్ల పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు మీరన్నట్లు. ఎందుకంటే మనం వాళ్లకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల విశ్వవిద్యాలయం, నలంద, విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి చర్చించి వాదించి ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది. భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ, ఈ అంశంలో కాదు, ఈ అంశంలో కాదు, అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే. ఏమాత్రము దాంట్లో రాజీలేదు.
1: అయితే ఇక్కడ కొంతమంది అంటారేంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా మూత మాసం చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం ఉపాధి
0: ప్రమావతికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
1: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్తూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్లు కానీ ఏమైనా ఉన్నాయా?
0: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళు శిల్పులు ఎంతో మందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వణిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే గనక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను, అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా? నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాలలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతిరీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖాను పుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు. అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
1: చాలా ధన్యవాదాలు. మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శిశుదర్శన్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సీఓ ఈ సాయంత్రం విడుదల చేశారు. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మించిన డాక్టర్ మరిచెన్నారెడ్డి టీమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ప్రారంభించారు. ఇందులో 1082 పడకలు, 300 ICU బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, వైద్య నివేదికలు నిమిషాల్లో తరలించే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలు మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం గణనీయంగా పెంచింది. 65 ఏళ్లకు రిటైర్ అయిన టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయల చొప్పున అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ మద్దతును ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టీ నెట్వర్క్ను కేంద్ర భద్రతా బలగాలు ఛేదించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పెన్షన్ సంబంధించిన ప్రక్రియలను అత్యంత సులభతరం చేసినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఎన్టీఏ పనితీరుపైన ఈరోజు కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను యుద్ద ప్రాతిపదికన మెరుగుపరచాలని ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష రాష్ట్ర జిల్లా ప్రాజెక్టు కార్యాలయాల్లో కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ల పోస్టులకు దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. ఆసక్తి గల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ చెప్పారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన గాలి వలలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారతీయ వేడ 3వ రోజు ఆట ముగిసే సమయానికి 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: థింగ్ వీ హావ్ ఆల్వేస్ బీన్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ హ్యావ్ బీన్ వీ హావ్ ఆల్వేస్ బీన్ గివింగ్ థింగ్స్ టు పీపుల్ అండ్ షేరింగ్ నాలెడ్జ్ టు పీపుల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇస్ లైక్ వెన్ ఐ వాంటెడ్ టు లర్న్ దేర్ ఆర్ నో పీపుల్ హూ వాంటెడ్ టు టీచ్ మీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1968-67 నోబడి వాంటెడ్ టు టీచ్ అస్ we had to knock door to door nobody taught us but fortunately or unfortunately there were a few angels who came across and taught us we are very grateful and thankful to those lovely people I don't think without them I would have been here starting from my father my brother my assistants who worked with us
1: thank you so much sir
0: thank you ma'am thank you so much
1: listeners this interview is getting very interesting For listening to the full version of this interview, log on to All India Radio Hyderabad YouTube channel on World Photography Day 2026. This interview will be published in our channel.
2: ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు వింటారు.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు విందాం కలుసుకోవాలని చిత్రం నుంచి వేణు సుమంగళి పాడిన పాట మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలు మీరు వింటున్నారు చిత్తసీమ సినీ గీతాలు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, సమయం 8:45. ఇప్పుడు సమాచార సంధ్య, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: आप परेशानियों से घिरे हैं, मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखिए, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారిచే నాదస్వర కచేరి, నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ముందుగా తెరతీయగరాధ గౌళిపంతురాగం ఆదితాళం త్యాగరాజస్వామివారి రచన.

ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు బృందం వారిచే నాదస్వర కచేరీ వింటున్నారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. చివరిగా వినబోతున్న కీర్తన తెలిస్తే మోక్షము, రేవతిరాగం, తిస్ర ఏకతాళం అన్నమాచార్య కీర్తన.

ఉదయం 6:10 భావన కార్యక్రమంలో ఆశ అంశంపై ఎం దత్తాత్రేయ శర్మ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో అన్నపూర్ణాష్టకం గంగా స్తోత్రం, 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో జీవాల మేత కొరకు పశుగ్రాసాల సాగు పద్ధతి గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మ గారు అందించే వివరాలు, 7:00 కరీంనగర్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు హెచ్ సంపత్ గారు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో దర్భశయనం శ్రీనివాసాచార్య గారి కవితాపఠనం, ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం, పరిచయకర్త ఎస్ రమేష్ సుంకసారి, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సెమ్మన్గుడి ఆర్ శ్రీనివాసరావు అయ్యర్ గారి గాత్రం,

11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో చల్లం లక్షణ గారి గాత్రం, వయలిన్ సహకారం శ్రీ పి కౌజిని, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో వింద్రావన న్యాల్ కల్కర్ గారిచే గజల్స్, హార్మోనియం సహకారం శ్రీ ఆసిఫ్ అలీ,

ఫ్రూట్ సహకారం శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలా సహకారం శ్రీ వేణుగోపాల్ గౌడ్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 1:20 వనితాలోకం కార్యక్రమంలో మహిళల్లో మూత్రాశయ సమస్యలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశంపై డాక్టర్ స్రవంతి గాదిరాజు గారి వివరణ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం.

ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భక్త సిరియాల చింది యక్షగానంగా వినిపిస్తారు శ్రీ గడ్డం శేషాద్రి మరియు వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషక ఎరువులు అందించడం ఎలా అనే అంశం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ గారు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పంటలపై ఎలినినో ప్రభావం గురించి పెద్దపల్లి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం హెడ్ శాస్త్రవేత్త శ్రీ ఓదుల సంపత్ కుమార్ గారితో పరిచయం. 7:45 వికసిత్ భారత్. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో సి రమణ గారి గాత్రం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంతాన్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 శాస్త్రీయ సంగీత సమ్మేళనం. ఇవండి రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:15 కావస్తుంది. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ప్రభాత ప్రసారంలో మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపటి మా ప్రభాత ప్రసారంలో 5:50 మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.